ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెచ్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకి నమస్కారం. క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ మాసం 18వ రోజు శుక్రవారం నిలయంలో సమయం 5:53 చూపిస్తుంది. శ్రోతలందరూ 6:00 నుండి 6:05 వరకు హిందీలో వార్తలు వింటారు. 6:05 నుండి 6:10 వరకు ఆంగ్లంలో వార్తలు వింటారు.

శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సమయానికి సంతోషంగా విజయవంతంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉదయాన్ని మరింత ఆహ్లాదంగా మార్చే ఒక చక్కని భక్తిగీతాన్ని విందాం.

శ్రోతల్లారా, హిమాలయాల మధ్యలో ఆకాశానికి చాలా దగ్గరగా ఒక శివాలయం ఉంది. కులూలోయకి ఎదురుగా కొండమీద ఉన్న ఆ ఆలయమే బిజ్లీ మహదేవ్. పేరు వింటేనే అర్థమవుతుంది కదా, బిజ్లీ అంటే మెరుపు, మహదేవ్ అంటే మన శివయ్య.

సముద్రమట్టానికి దాదాపు 2,400 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆలయం చుట్టూ చూస్తే కొండలు, పచ్చని అడవులు, కింద కనిపించే కులులోయ, ప్రకృతి అంతా ఒక పెద్ద దృశ్యంలా కనిపిస్తుంది. ఈ హిమాలయాల ప్రశాంతతను గుర్తు చేసుకుంటూ ఒక మధురమైన భక్తిగీతాన్ని విందాం.

శ్రోతుల్లారా, బిజ్లీ మహదేవ్ పేరు వెనుక ఉన్న కథ వింటే నిజంగా ఆసక్తిగా అనిపిస్తుంది. స్థానిక విశ్వాసం ప్రకారం ఈ ఆలయంలో శివలింగాన్ని అప్పుడప్పుడు మెరుపు తాకుతుంది. ఆ మెరుపు ప్రభావంతో శివలింగం ముక్కలుగా విడిపోతుందని చెప్తారు. ఆ శివలింగం ముక్కలని ఆలయ పూజారులు సేకరించి వెన్నతో వాటిని మళ్లీ కలుపుతారు. కొంతకాలానికి శివలింగం తిరిగి తన రూపాన్ని సంతరించుకుంటుందని స్థానిక సంప్రదాయంగా వాళ్ళ విశ్వాసం అన్నమాట. సో మెరుపు, శివలింగం వెన్నతో తిరిగి కలపడం వినడానికి ఎంత ప్రత్యేకంగా ఉందో కదా. ఈ అద్భుతమైన విశ్వాసాన్ని మనసులో ఉంచుకొని ఇప్పుడు ఒక శివభక్తి గీతాన్ని విందాం.

0: ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం శివ పంచాక్షర స్తోత్రం సంపూర్ణం.
1: శ్రోతల్లారా, బిజ్లీ మహదేవ్ గురించి మరో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఏంటంటే, ఈ ఆలయం కులు ప్రాంతంలోని మాథన్ కొండపై ఉంది. కులు నుంచి కొంత దూరం రోడ్డు ప్రయాణం చేసిన తర్వాత చివరి దశలో కొండపైకి నడిచి వెళ్ళాలి. ఆలయానికి చివరి 3 కిలోమీటర్ల దారి నడకతో ఉంటుంది. అంటే ఇక్కడ దర్శనం అంటే కారు దిగి 2 అడుగులు వేసి గుడిలోకి వెళ్ళడం కాదు, కొండ దారిలో నడుస్తూ చుట్టూ ఉన్న దేవదారు చెట్లు చూస్తూ క్రమంగా పైకి వెళ్తుంటే కింద మొత్తం కులులోయ కనిపిస్తుంది. పైకి చేరుకున్న తర్వాత కనిపించే దృశ్యం మాత్రం ఆ నడకంతా మర్చిపోయేలా చేస్తుందన్నమాట. అందుకే బిజ్లీ మహదేవ్ యాత్రలో దారి కూడా ఒక భాగమే, దర్శనం కూడా ఒక భాగమే. ఆ హిమాలయాల దారిలో మన ఊహల్ని తీసుకెళ్లేలా ఇప్పుడొక మధురమైన గీతం విద్దాం.

శ్రోతిల్లారా, బిజ్లీ మహదేవ్కి సంబంధించిన మరో కథ కూడా స్థానికంగా వినిపిస్తుంది. కులూలోయని ఒకప్పుడు ఒక భారీ సర్పరూప రాక్షసుడు ఇబ్బంది పెట్టాడని, అతడి వల్ల లోయలోని ప్రజలకి ప్రమాదం ఏర్పడిందని స్థలపురాణం చెప్తుంది. ఆ సమయంలో శివుడు అతడిని సంహరించి ఈ ప్రాంతాన్ని కాపాడాడనే విశ్వాసం ఉంది. ఈ కథకి సంబంధించిన వివరాలు ప్రాంతీయ సాంప్రదాయాల్లో కొద్దిగా మారుతూ వినిపిస్తాయి, కానీ ఒక విషయం మాత్రం నిజం. కులు ప్రాంతాన్ని హిమాచల్లో దేవతల లోయగా పిలుస్తారు. అక్కడి గ్రామదేవతల సంప్రదాయాలు, ఉత్సవాలు, ఆలయాలు స్థానిక జీవనంలో చాలా ముఖ్యమైనవి. అలాంటి దేవతా సంప్రదాయాల్లో బిజ్లీ మహదేవ్కి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ దేవభూమి హిమాచల్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడొక మధురమైన భక్తిగీతాన్ని విందాం.

గ్రంథయోర్ భుజంగ మౌక్తిక స్రజోర్ గరిష్ఠ రత్నలోష్టయో సుహృద్ విపక్ష పక్షయో దృష ద్విచిత్ర కల్పయోర్ భుజ

శ్రోతల్లారా, మనం బిజ్లీ మహదేవ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి కులు ప్రాంతానికి సంబంధించిన ఒక పెద్ద విశేషమైన పండుగ గురించి కూడా తెలుసుకోవాలి కదా. మరి అదే కులు దసరా. అసలు ఈ కులు దసరా అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? మన దగ్గర దసరా అంటే విజయదశమి రోజున రావణ దహనం గుర్తొస్తుంది. కానీ హిమాచల్ ప్రదేశ్లోని కులు దసరా మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ విజయదశమి రోజునే ఉత్సవం మొదలవుతుంది. కులు లోయలోని ఎన్నో గ్రామాల నుంచి తమ తమ గ్రామ దేవతలను అందంగా అలంకరించిన పల్లకీలపై తీసుకొస్తారు. ఆ దేవతలన్నీ కులు పట్టణంలోని ధాల్పూర్ మైదానానికి చేరుకుంటాయి. అక్కడ ప్రధానంగా శ్రీ రఘునాథుడిని కేంద్రంగా చేసుకుని ఉత్సవాలు జరుపుతారు. ఇంకో అందమైన విషయం ఏంటంటే బిజ్లీ మహదేవ్ కూడా కులు ప్రాంతంలోని ముఖ్యమైన దేవతా సంప్రదాయంలో భాగమే. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించండి. చుట్టూ హిమాలయాల కొండలు, రంగురంగుల పల్లకీలు, సంప్రదాయ సంగీతం, భక్తులతో సందడిగా మారిన కులు లోయ. నిజంగా మన కళ్ళ ముందే ఒక అందమైన దేవతా ఉత్సవం జరుగుతున్నట్టే అనిపిస్తుంది కదా. అలాంటి హిమాలయాల అందాలని, మన దేశపు సంప్రదాయాల వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడొక మధురమైన భక్తిగీతాన్ని విందాం.

మధ్యలో కొలువైన మహాదేవుడు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పండుగల విషయం. శివుడి క్షేత్రం కాబట్టి మహాశివరాత్రి ఇక్కడ ఎంతో ముఖ్యమైన పర్వదినం. ఆ రోజు భక్తులు ప్రత్యేకంగా మహాదేవుడిని దర్శించుకుని పూజలు చేస్తారు. ఇక కులు ప్రాంతపు దేవతా సంప్రదాయంలో బిజ్లీ మహాదేవ్కి ప్రత్యేకమైన స్థానం ఉంది. కులు దసరా సమయంలో కూడా బిజ్లీ మహాదేవ్ దేవతా సంప్రదాయానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. కులు దసరా అంటేనే వందలాది గ్రామ దేవతలు తమ తమ రథాలు పల్లకిలతో ఒకచోట చేరే అద్భుతమైన ఉత్సవం కదా. అంటే ఇక్కడి పండుగలు కేవలం ఆలయానికే సంబంధించినవి కాదు. కులులోయ ప్రజల భక్తి, వారి పురాతన దేవతా సంప్రదాయాలు, స్థానిక సంస్కృతి అన్నీ కలిసిన వేడుకలు. అలాంటి దేవభూమి హిమాచల్ అందాలను మనసులో ఊహించుకుంటూ ఇప్పుడు ఒక మధురమైన భక్తిగీతాన్ని విందాం.

గుడ్ మార్నింగ్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. అండ్ స్టూడియోలో టైం అయితే 7 గంటలైంది. ఈ బ్యూటిఫుల్ మార్నింగ్లో మన హెల్దీ మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్ టైంకి అయితే వచ్చేసాం మనం. సో రోజు సేమ్ బ్రేక్ఫాస్ట్ తింటే కొంచెం బోర్ కొడుతుంది కదా, అందుకే ఈరోజు మన బ్రేక్ఫాస్ట్కి ఒక హెల్దీ ట్విస్ట్ ఇద్దాం. అదేంటంటే కీన్వా వెజిటేబుల్ ఉప్మా. కీన్వా పేరు కొంచెం ఫ్యాన్సీగా అనిపిస్తుంది కానీ చేసుకోవడం మాత్రం చాలా సింపుల్. అండ్ కీన్వాతో పాటు మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని ఒక టేస్టీ కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు. టేస్ట్ ఉండాలి, హెల్దీగా కూడా ఉండాలి. ఈ కాంబినేషన్కి మన కీన్వా వెజిటేబుల్ ఉప్మా సూపర్ సెట్ అవుతుంది. మరి కొత్త బ్రేక్ఫాస్ట్ గురించి ఇంకొంచెం తెలుసుకునే ముందు మన మార్నింగ్కి ఒక మ్యూజికల్ ట్విస్ట్ కూడా ఇచ్చేద్దాం. హియర్ ఇస్ అ బ్యూటిఫుల్ మెలడీ జస్ట్ ఫర్ యూ.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 91.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో ఇందాక మనం కీన్వా వెజిటేబుల్ ఉప్మా ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? సో ఫస్ట్ ఒక కప్పు కీన్వా తీసుకొని నీళ్లతో 2-3 సార్లు కొంచెం వాష్ చేసుకున్నాక తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం కలుపుకున్నాక క్యారెట్, బీన్స్, బఠానీ అండ్ క్యాప్సికమ్ లాంటి వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. మీకు ఏ వెజిటబుల్స్ ఇష్టమో అవే వేసుకోవచ్చు. అండ్ వెజిటబుల్స్ కొంచెం కుక్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న కీన్వాని అందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్ కీన్వాకి సుమారుగా 2 కప్స్ వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కీన్వా బాగా కుక్ అయ్యే వరకు ఉంచాలి. ఓకే, దెన్ కీన్వా మెత్తగా అయిన తర్వాత వాటర్ అంతా అబ్జర్బ్ అవుతాయి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2-3 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత లిడ్ తీసి చూస్తే మన హాట్ హాట్ కీన్వా వెజిటేబుల్ ఉప్మా రెడీ. అండ్ పైన కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటే కలర్, ఫ్రెష్నెస్ 2 వచ్చేస్తాయి. అండ్ కీన్వా పేరు కొంచెం ఫ్యాన్సీగా ఉన్న ప్రిపరేషన్ మాత్రం మన రెగ్యులర్ ఉప్మాలాగే ఈజీ అన్నమాట. సో ఇప్పుడు కిచెన్ నుంచి కొంచెం మ్యూజిక్ వైపు వెళ్దాం. హియర్ ఇస్ అ బ్యూటిఫుల్ మెలడీ జస్ట్ ఫర్ యూ.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. కీన్వా వెజిటేబుల్ ఉప్మా ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పారు. అసలు ఇది ఎందుకు తినాలి, దీనివల్ల ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా అని ఆలోచిస్తున్నారు కదా. అయితే ఫస్ట్, కీన్వాలో మంచి అమౌంట్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది. మన బాడీకి ప్రోటీన్ ఎందుకు అవసరమో మనందరికీ తెలుసు. మజిల్ని మెయింటైన్ చేయడానికి, గ్రోత్ అండ్ రీపేర్కి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఇక కీన్వాలో ఫైబర్ కూడా ఉంటుంది. ఫైబర్ మన డైజెషన్కి యూస్ఫుల్గా ఉండడంతో పాటు మీల్ తర్వాత కొంతసేపు ఫుల్గా అనిపించడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంటే మనం తిన్న తర్వాత చాలాసేపటి వరకు మన స్టమక్ ఫుల్గా అనిపించడానికి ఇది, ఇందులో ఫైబర్ ఉండడం వల్ల హెల్ప్ అవుతుంది మనకి. అండ్ కీన్వాలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అండ్ మ్యాంగనీస్ లాంటి మినరల్స్ కూడా ఉంటాయి. ఇంకా మనం ఇందులో క్యారెట్, బీన్స్, బటానీ, క్యాప్సికమ్ లాంటి వెజిటబుల్స్ కూడా వేసుకుంటాం కదా. సో వాటి వల్ల బ్రేక్ఫాస్ట్లో ఇంకా వెరైటీ విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కూడా యాడ్ అవుతుంది. అంటే ఒక బౌల్లో కీన్వా వెజిటబుల్స్తో ఇలా మన బ్రేక్ఫాస్ట్కి మంచి కాంబినేషన్ తయారవుతుంది అన్నమాట. సో అయితే లిజనర్స్, హెల్తీ ఫుడ్ అంటే ఒకే ఫుడ్ని రోజూ రిపీట్ చేయడం కాదు కదా, వెరైటీతో బ్యాలెన్స్డ్గా తినడమే ఇంపార్టెంట్. మరి మన కీన్వా బౌల్లో ఎన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయంటే, మనం మార్నింగ్కి కూడా కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి కదా మరి. సో న్యూట్రిషన్ టాక్కి చిన్న బ్రేక్. నౌ లెట్స్ ఎంజాయ్ ఎ లవ్లీ సాంగ్.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 91.9 FM విత్ మీ ఆర్జే మధు. సో డియర్ లిజనర్స్, ఈరోజు మన హెల్దీ మార్నింగ్లో కీన్వా వెజిటేబుల్ ఉప్మాతో బ్రేక్ఫాస్ట్కి ఒక హెల్దీ ట్విస్ట్ ఇచ్చాం కదా. సో కీన్వాని యాడ్ చేయడం దగ్గర నుంచి వెజిటేబుల్స్ యాడ్ చేయడం, కుక్ చేయడం వరకు రెసిపీ కూడా

ఎంత ఈజీగా విన్నాం కదా. అలాగే కీన్వాలో ఉండే ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ గురించి కూడా తెలుసుకున్నాం. అంటే మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్లో అప్పుడప్పుడు కొత్త ఇంగ్రీడియంట్స్ ట్రై చేస్తూ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూనే న్యూట్రిషన్ మీద కూడా కొంచెం అటెన్షన్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో న్యూ బ్రేక్ఫాస్ట్, న్యూ టేస్ట్ అండ్ ఎ హెల్దీ స్టార్ట్ యువర్ డే. అండ్ నౌ మీ మార్నింగ్ని ఇంకా బ్యూటిఫుల్ చేయడానికి అనిత లవ్లీ సాంగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ ట్రాక్. లెట్స్ ఎంజాయ్ ది సాంగ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రీన్ పవన్ 1.9 FM విత్ మీ ఆర్జే మధు. సో మనం ఇందాకంతా కీన్వా వెజిటేబుల్ ఉప్మా గురించి మాట్లాడుకున్నాం కదా. సో మీరు అనుకుంటుండొచ్చు, మరి మధు గారు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మార్నింగ్ మాకు అస్సలు టైం ఉండదు కదా, మరి బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలి అని మీలో కొంతమందికి అనిపించవచ్చు. అందుకే మా లిజనర్స్ అందరి కోసం కొన్ని క్విక్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ తెచ్చేసానమాట. సో పెద్దగా కుకింగ్ చేయాల్సిన పని లేదు, కొంచెం ముందే ప్లానింగ్ చేసుకుంటే చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ది బనానా ప్లస్ పీనట్స్ ప్లస్ మిల్క్. సో ఒక బనానా తీసుకొని పక్కన కొంచెం పీనట్స్ అండ్ ఒక గ్లాస్ మిల్క్, అంతే, చాలా సింపుల్. కానీ మార్నింగ్లో ఏమీ తినకుండా బయటికి వెళ్ళడం కంటే ఇది డెఫినెట్లీ బెటర్ ఆప్షన్ కదా. అండ్ ఇంకో ఈజీ ఆప్షన్, కర్డ్ అటుకులు. అటుకుల్ని ఒకసారి వాష్ చేసి కర్డ్ కొంచెం సాల్ట్ అనియన్ కొరియాండర్ కలిపిస్తే అయిపోతుంది, కుకింగ్ కూడా అవసరం లేదు. అండ్ థర్డ్ వన్, బాయిల్డ్ ఎగ్స్ ప్లస్ హోల్ వీట్ బ్రెడ్. సో బాయిల్డ్ ఎగ్స్ మార్నింగ్లో బ్రెడ్తో తీసుకోవడానికి లిటరలీ 2 మినిట్స్, పక్కన ఒక ఫ్రూట్ పెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్ ఇంకా బాగుంటుంది. సో మార్నింగ్ ఎంత బిజీగా ఉన్నా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్లీ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. మనకి కావాల్సింది కాంప్లికేటెడ్ రెసిపీ కాదు, కొంచెం ప్లానింగ్.

అండ్ సింపుల్ చాయిసెస్. ఒక్క చిన్న థింగ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, వీలైనంత వరకు బ్రేక్ఫాస్ట్లో కార్బ్స్తో పాటు ప్రోటీన్, ఫ్రూట్స్ లేదా వెజిటబుల్స్ కూడా ఉండేలా చూసుకుంటే మన మార్నింగ్ మీల్ మరింత బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అందుకే టైం లేదు అనకుండా మీకు సూట్ అయ్యే ఒక క్విక్ ఆప్షన్ పిక్ చేసుకోండి, బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకోండి, ఆ తర్వాతే మీ బిజీ డేని స్టార్ట్ చేయండి. మరి ఈ క్విక్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ తర్వాత మన మార్నింగ్కి ఇంకొంచెం ఎనర్జీ యాడ్ చేద్దామా? హియర్ ఈజ్ యువర్ ఫేవరెట్ ట్రాక్.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో డియర్ లిజనర్స్, ఈరోజు సెప్టెంబర్ 18, మన క్యాలెండర్లో ఒక ఇంపార్టెంట్ డే ఉందన్నమాట ఈరోజు. సో దాట్ ఈజ్ ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే. అసలు ఈ డే ఎందుకు వచ్చింది అంటే, ఒకే పని చేస్తున్నప్పుడు జెండర్ కారణంగా పేలో డిఫరెన్స్ ఉండకూడదు అనే అవేర్నెస్ తీసుకురావడానికి. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈక్వల్ పే అంటే ఎగ్జాక్ట్ సేమ్ జాబ్ మాత్రమే కాదు, ఈక్వల్ వాల్యూ ఉన్న వర్క్కి కూడా ఈక్వల్ రెమ్యునరేషన్ ఉండాలి అనేది ఐఎల్ఓ ప్రిన్సిపల్. సో అంటే ఒక పని ఎంత వాల్యుబుల్గా ఉందో దాన్ని చూసి రెమ్యునరేషన్ ఉండాలి, ఆ పని చేస్తున్నది మేలా లేక ఫీమేలా అనేది కాదు. సో ఈ పాయింట్ని గుర్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 18 మనకి ఒక రిమైండర్. అండ్ నౌ మై లిజనర్స్ అందరి కోసం అనదర్ లవ్లీ మెలడీస్ వెయిటింగ్ ఆన్ ట్రాక్.

0: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. సో లిజనర్స్ అందరి కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వెయిట్ చేస్తుంది. సో లెట్స్ లిసన్ టు దాట్ ఇన్ఫర్మేషన్.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు 8వ రోజుకు చేరుకున్నాయి. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై సభలో ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం, ఆయన 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో ఆశీర్వాద దీపం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని మంత్రులు తెలిపారు. హైదరాబాద్లో డిసెంబర్ నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. యూకే బిజినెస్ స్కూల్ బృందంతో ఎంసీఆర్హెచ్ఆర్డీలో భేటీ అయిన సందర్భంగా తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నామన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ హబ్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఓటర్ల నోటీసుల పరిష్కార ప్రక్రియను రాష్ట ఎన్నికల సంఘం మరింత సులభతరం చేసింది. సర్ ప్రక్రియలో భాగంగా జారీ చేసిన నోటీసుల పరిష్కారానికి ఓటర్ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓల ఎదుట హాజరై పత్రాలు అందిస్తే సరిపోతుందని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ఈరోజు దక్షిణ రాష్ట్రాల వ్యవసాయ అనుబంధ రంగాల సదస్సు జరుగుతుంది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల మంత్రులు, అధికారులు పాల్గొంటారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, రైతు రిజిస్ట్రీ పురోగతిపై సమీక్ష జరుగుతుంది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముగింపు ప్రసంగం చేస్తారు. పీఎం ముద్రా యోజన లబ్దిదారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో ముఖాముఖి సంభాషించారు. 2015లో ప్రారంభమైన పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3

సున్నా తేడాతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour.
2: Telangana,
1: the voice of our home state.
3: వాడికి నా మీద ప్రేమే లేదు. హీ డజంట్ లవ్ మీ, యు నో.
4: నో, హీ లవ్స్ యు. హీ లవ్స్ యు సో మచ్.
3: అవునా? ఎంత?
4: ఎంత అంటే, ఆ మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టి దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టి భారమంతా.
3: ఓ, ఇంకా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 1.9 FM విత్ మీ ఆర్జీ మధు. సో ఈరోజు సెప్టెంబర్ 18th. సో సెప్టెంబర్ 18th ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే అని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో దీని వెనుక ఒక హిస్టరీ ఉందన్నమాట. 2020లో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డేను మార్క్ చేశారు. అంటే దీనికి ముందు కూడా ఈక్వల్ రెమ్యునరేషన్ గురించి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా కాలంగా డిస్కషన్స్, ఎఫర్ట్స్ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ILO ఈక్వల్ రెమ్యునరేషన్ కన్వెన్షన్ నెంబర్ 100ని 1951లో అడాప్ట్ చేసింది. అండ్ మెన్ అండ్ ఉమెన్కి వర్క్ ఆఫ్ ఈక్వల్ వాల్యూకి ఈక్వల్ రెమ్యునరేషన్ అనే ప్రిన్సిపల్ని అది ఎస్టాబ్లిష్ చేసింది. అంటే ఈ డే ఒక్కరోజు గురించి కాదు, వర్క్ ప్లేస్లో ఫెయిర్నెస్, ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ వాల్యూ గురించి మనం థింక్ చేయాలి అనే రిమైండర్ అన్నమాట. సో ఈరోజు సెప్టెంబర్ 18th క్యాలెండర్లో జస్ట్ అనదర్ డేట్ కాదు, ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ ఉన్న డే. అండ్ నౌ లిజనర్స్ అందరి కోసం నెక్స్ట్ సాంగ్ ఈస్ కమింగ్ అప్. స్టే రైట్ దేర్.

0: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 102.9 FM విత్ మీ ఆర్జే మధు. సో ఇప్పుడు లిజనర్స్ అందరి కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వెయిట్ చేస్తుంది. లెట్స్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. సో ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది విమెన్ వర్సెస్ మెన్ అనే కాన్వర్సేషన్ మాత్రమే కాదు, వర్క్ ప్లేస్లో ఫెయిర్నెస్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ గురించి కూడా. అయితే యుఎన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉమెన్కి మెన్తో పోలిస్తే యావరేజ్ ఎర్నింగ్స్ తక్కువగా ఉన్నాయి. జెండర్ పే గ్యాప్ ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ గ్యాప్కి ఎడ్యుకేషన్ లేదా జాబ్ మాత్రమే కారణం కాదు, ఆపర్చునిటీస్, ఆక్యుపేషనల్ చాయిసెస్, డిస్క్రిమినేషన్, అన్పెయిడ్ కేర్ రెస్పాన్సిబిలిటీస్ లాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకే సెప్టెంబర్ 18 ఒక సింపుల్ రిమైండర్, ఈక్వల్ వాల్యూ ఉన్న వర్క్కి ఈక్వల్ పే అనే ఐడియా ప్రాక్టికల్గా కూడా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మన కాన్వర్సేషన్ని ఇక్కడ కొంచెం పాజ్ చేసి మ్యూజిక్తో కంటిన్యూ చేద్దాం. మీకోసం నెక్స్ట్ సాంగ్ రెడీగా ఉంది, లెట్స్ ఎంజాయ్.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్, వివరాలను
0: readwithrainbow2026@gmail.com

0: పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళ్ళల్లో జిగేలు నింపడానికి జిగేలు రాని వచ్చేసింది. ఆడిపాడి అలరింగ్ చేస్తా అంతే, మీరందరూ రెడీ ఉండండి. అమ్మ జిగేలు రాని వచ్చాము. నువ్వు
3: ఎంతమంది జిగేలు రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
4: మరి ఉండరా ఏంటి? నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
3: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేలు రాజా ఏంది, గుడ్లప్పగించి సుతున్నావు అంకే.
4: నువ్వేదో ఇస్తావని జిగేలు రానే.
3: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
4: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
3: అందరి దగ్గరికి నేనే వస్తా. అందరు అడిగింది ఇచ్చే పోతా.
4: అది

0: 回了家。
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో నోట్ 1.9 FM విత్ మీ ఆర్జే మధు. సో వీకెండ్ వచ్చేసింది, మరి ఈ వీకెండ్ మీ ప్లాన్ ఏంటి? ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలా, ఫ్యామిలీతో ఒక మంచి ఈవెంట్కి వెళ్ళాలా, లేదంటే కొత్తగా ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలా? మీ ప్లాన్ ఏదైనా సరే, ఈ వీకెండ్ హైదరాబాద్లో ఏం హ్యాపెనింగ్ ఉందో తెలుసుకోవడానికి వైబ్రెంట్ హైదరాబాద్ మీతోనే ఉంది. సో టుడే ఈ సెప్టెంబర్ 18 ఫ్రైడే, మన సిటీలో స్పోర్ట్స్, కల్చర్, మ్యూజిక్, టెక్నాలజీ ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఈ వీకెండ్ మీ ప్లాన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారాలంటే హైదరాబాద్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా మరి. సో మన వైబ్రెంట్ హైదరాబాద్ జర్నీని ఒక బ్యూటిఫుల్ సాంగ్తో స్టార్ట్ చేద్దాం. స్టే ట్యూన్, హియర్ ఇస్ అ లవ్లీ ట్రాక్ జస్ట్ ఫర్ యూ.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో నట్ 1.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో హైదరాబాద్లో హోమ్ ఇంటీరియర్స్, ఫర్నిచర్, డెకార్, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి కదా లిజనర్స్. సో మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ వీకెండ్ అప్డేట్ ఏంటి అంటే, డిజైన్ డెమోక్రసీ 2026 సెప్టెంబర్ 18th నుంచి 20th వరకు హైటెక్స్లో జరుగుతుంది. సో ఫర్నిచర్, లైటింగ్, ఇంటీరియర్స్, హోమ్ డెకర్, ఆర్ట్ అండ్ డిజైన్, ఇలా క్రియేటివ్ ఐడియాస్తో ఒక కంప్లీట్ డిజైన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూడొచ్చు. సో కొత్త హోమ్ ఐడియాస్ కోసం చూస్తున్న, డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఈ వీకెండ్ డిజైన్ డెమోక్రసీ 2026ని చెక్అవుట్ చేయొచ్చు. మరి ఇప్పుడు ఈ క్రియేటివ్ మూడ్ నుంచి మ్యూజిక్ మూడ్లోకి వెళ్ళిపోదాం. హియర్ ఇస్ యర్ లవ్లీ మెలడీ.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 p.m. ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 102.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో ఫ్రైడే ఈవినింగ్ వచ్చిందంటే వీకెండ్ మూడ్ ఆటోమేటికలీ స్టార్ట్ అయిపోతుంది కదా. సో కొంతమంది మూవీ ప్లాన్ చేస్తారు, ఇంకొందరు కేఫ్కి వెళ్తారు, మరికొందరు స్టాండప్ కామెడీ చూసి కడుపుబ్బా నవ్వాలనుకుంటారు. మన హైదరాబాద్లో కూడా వీకెండ్కి కామెడీ కల్చర్ బాగా పెరుగుతుంది. చిన్న చిన్న కామెడీ క్లబ్స్లో కొత్త కమీడియన్స్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ పర్ఫార్మర్స్ వరకు ఆడియన్స్ని నవ్వించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సో యాక్చువల్లీ రోజంతా ఆఫీస్ వర్క్, ట్రాఫిక్, డెడ్లైన్స్, వీటి మధ్య ఒక గంట మనస్ఫూర్తిగా నవ్వితే అదే ఒక మంచి స్ట్రెస్ రిలీఫ్. అందుకే ఈ వీకెండ్ మీరు ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా కాసేపు నవ్వుకునే టైం కేటాయించండి. ఎందుకంటే స్మైల్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పీపుల్ కదా. సరే, నవ్వుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు మన ప్లేలిస్ట్లో కూడా స్మైల్ తెప్పించి ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి రెయిన్బో 102.9 ఎఫ్ఎంలో.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో లిజనర్స్ అందరి కోసం చాలా హ్యాపెనింగ్ ఈవెంట్స్ ఈరోజు వైబ్రెంట్ హైదరాబాద్లో అయితే మనం మాట్లాడుకుంటాము. కానీ దానికంటే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ట్రాక్లో వెయిట్ చేస్తుంది లిజనర్స్ అందరి కోసం. లెట్స్ ఎంజాయ్ ది సాంగ్.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్న్ హైదరాబాద్, జష్న్ హైదరాబాద్.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మన హైదరాబాద్ రోజు రోజుకి ఎక్స్పాండ్ అవుతుంది కదా. కొత్త రోడ్స్, కొత్త పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, డిజిటల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇవన్నీ సిటీ లైఫ్ని ఇంకొంచెం కన్వీనియంట్ చేస్తున్నాయి. కానీ సిటీ బ్యూటిఫుల్గా ఉండాలి అంటే గవర్నమెంట్ ఒక్కటే కాదు కదా, మన రెస్పాన్సిబిలిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయడం, పబ్లిక్ ప్లేసెస్ క్లీన్గా ఉంచడం, వాటర్ని సేవ్ చేయడం, ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్తోనే మన హైదరాబాద్ ఇంకా వైబ్రెంట్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు లిజనర్స్ అందరి కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వెయిట్ చేస్తుంది. లెట్స్ టేక్ దట్ ఇన్ఫర్మేషన్.
3: జాగ్తే రహో, జాగ్తే రహో.
4: సిర్ఫ్ జాగ్తే నహీ, సజగ్ రహో.
3: సిర్ఫ్ రాతో మే నహీ, జిందగీ కే హర్ మోడ్ పర్ సజగ్ రహనా హై.
4: అఫ్వాహో సే,
3: ధోకా ధడీ సే
4: జాగరూక్ హోనా హై అప్నే అధికారో కే ప్రతి,
3: అప్నే జిమ్మేదారియో కే ప్రతి.
4: హర్ సహీ ఫైసలే కీ శురువాత్ హోతీ హై జాగరూకతా సే, ఔర్ జాగరూకతా కీ శురువాత్ హోతీ హై సజగ్ భారత్ సే.
3: సజగ్ భారత్,
4: జాగరూక్ భారత్,
3: సశక్త్ భారత్.
4: సునీ సజగ్ భారత్
3: సోమవార్ సుబహ 11:30 పర్ సిర్ఫ్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పర్. సజగ్ భారత్,
4: జాగరూక్ బనియే,
3: సజగ్ రహియే.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. సో కొంతమంది లిజనర్స్కి జ్యువెలరీ షాపింగ్ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఒక క్విక్ అప్డేట్ అనమాట. ఈ వీకెండ్ బంజారా హిల్స్ సైడ్లో జ్యువెలరీ ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి. డిఫరెంట్ డిజైన్స్, కలెక్షన్స్ చూడాలనుకుంటున్న వాళ్ళు ఈ వీకెండ్ ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. మీకు జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ ఉంటే బంజారా హిల్స్ సైడ్లో జరుగుతున్న ఎగ్జిబిషన్ని ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే లిజనర్స్ అందరి కోసం వెయిట్ చేస్తుంది. లెట్స్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్.
5: బతుకమ్మ పూల

0: ఉయగం
1: బోనాల జాతర ఉత్సాహం
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిణి నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: Welcome back, dear listeners. A special program marking the completion of 25 years of public service by Honorable Prime Minister Shri Narendra Modi will be relayed from Delhi at 9:10 a.m. today. Stay tuned to Rainbow 101.9 FM.
2: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ అర్జున్ మధు. సో డియర్ లిజనర్స్, హైదరాబాద్లో ఎక్కడ చూసినా గణేష్ మండపాలు, డెకరేషన్స్, డివోషనల్ సాంగ్స్, మన సిటీ అంతా ఫెస్టివ్ మూడ్లో కనిపిస్తుంది కదా. సో మన స్ట్రీట్లో అయినా, పక్కన కాలనీలో అయినా, ఆల్మోస్ట్ ప్రతి గల్లీలో ఒక గణేష్ విగ్రహం కనిపిస్తుంది. సో ఈ బ్యూటిఫుల్ సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేస్తూనే రోడ్స్ మీద కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుందాం. వినాయక మండపం దగ్గర ఆగేటప్పుడు ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా పార్క్ చేద్దాం. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పకుండా యూజ్ చేద్దాం. అండ్ ముఖ్యంగా తొందర పడకుండా పేషెన్స్తో ట్రావెల్ చేద్దాం. ఎందుకంటే ఫెస్టివల్ ఎంత ఇంపార్టెంటో మన సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్ కదా.

0: కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTCలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో నెట్ 1.9 FM విత్ మీ ఆర్జే మధు. సో గణేష్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ లో హైదరాబాద్ లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ట్యాంక్ బండ్ దగ్గర జరిగే గణేష్ నిమజ్జనం కదా. సిటీలో డిఫరెంట్ ఏరియాస్ నుంచి వినాయక విగ్రహాలని ప్రొసెషన్ గా ట్యాంక్ బండ్ వైపు వస్తుంటే రోడ్స్ అంతా ఫెస్టివ్ ఎనర్జీతో కనిపిస్తున్నాయి. ఈ సందడి మధ్యలో మనం మాత్రం కొంచెం కేర్ఫుల్గా ట్రావెల్ చేద్దాం అండ్ ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేద్దాం. పేషెంట్స్తో డ్రైవ్ చేద్దాం, క్రౌడ్లో చిల్డ్రన్స్ అండ్ ఎల్డర్స్తో వెళ్తే వాళ్ళ సేఫ్టీ కూడా చూసుకుందాం. మన గణపయ్యకి ఫేర్వెల్ ఇచ్చే మన ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్లో చుట్టూ వినిపించే డివోషనల్ సాంగ్స్కి ఒక స్పెషల్ ఫీల్ ఉంటుంది కదా. సో అదే ఫెస్టివ్ ఫీల్ని మన ఎఫ్ఎంలో కూడా కంటిన్యూ చేద్దాం గణపయ్య వైబ్స్తో అనే ద బ్యూటిఫుల్ మెలడీ ఫర్ మై లవ్లీ లిజనర్స్ ఓన్లీ ఆన్ రెయిన్బో నట్ 1.9 FM.

డియర్ లిజనర్స్, ఈరోజు మార్నింగ్ 6 నుంచి మనం ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ని స్పెండ్ చేశాం కదా. ఫస్ట్ బిజ్లీ మహాదేవ్ గురించి స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యాము, ఆ తర్వాత హెల్దీ మార్నింగ్లో ఫిట్నెస్, ఫిజికల్ హెల్త్ అండ్ కీన్వా వెజిటేబుల్ ఉప్మా బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా వైబ్రెంట్ హైదరాబాద్లో మన సిటీలో జరిగే ఎక్సైటింగ్ హ్యాపెనింగ్స్ని ఎక్స్ప్లోర్ చేసాం. అంటే ఈ మార్నింగ్ షోలో డివోషన్ ఉంది, హెల్త్ ఉంది, సిటీ లైఫ్ ఉంది. సో కంప్లీట్గా ఒక పర్ఫెక్ట్ ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వీకెండ్ మోడ్ స్టార్ట్ అయిపోయింది కదా, సో ఈ రోజు నుంచి కొంచెం రిలాక్స్ అవ్వండి, కొంచెం మీ టైం తీసుకోండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి. అలాగే మన హైదరాబాద్ అంతా ఇప్పుడు గణపయ్య పూజలు, సెలబ్రేషన్స్తో ఫెస్టివ్ మూడ్లో ఉంది. కొన్ని చోట్ల నిమజ్జనం కార్యక్రమాలు చాలా ఘనంగా ఆనందంగా చేస్తున్నాం కదా, సో మీరు కూడా సెలబ్రేషన్స్లో ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం పేషెన్స్తో వెళ్ళండి, ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయండి, గణపయ్యని భక్తితో ఆనందంగా సాగనంపి సేఫ్గా ఇంటికి చేరండి. మనం ఇప్పటి వరకు మాటలతో, ముచ్చట్లతో, ఊహలతో సరదాగా

మార్నింగ్ ని గడిపేశాం కానీ నాకు ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపిస్తూనే ఉంటుంది. కానీ సమయం తన నటుక తనే నడుస్తుంది కదా. సో స్టూడియోలో ఇప్పుడు ఉదయం 10 గంటలు అయింది. సో కాబట్టి ఇలాంటి మంచి మంచి ముచ్చట్లు, కొత్త కొత్త విషయాలు నేనైతే చెప్తూనే ఉంటాను. మీరు వింటూ ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM. నేను మీ ఆర్జీ మధు సైనింగ్ ఆఫ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ బిల్లులోని నిబంధనల గురించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధుల నుంచి కమిటీ వివరణలు స్వీకరిస్తుంది. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో చట్టాన్ని సవరించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ, ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట, గౌరవం మరింత పెరిగాయని, దేశం వికసిత్ భారత్ గా ప్రకాశిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రైతులతో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈరోజు బెంగళూరులో భారత వైమానిక దళానికి HTT-40 శిక్షణా విమానాలను అధికారికంగా అందజేయనుంది. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ లిమిటెడ్కు ధ్రువ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేయనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు 8వ రోజుకు చేరుకున్నాయి. ఎల్నినో ప్రభావంతో రాష్టంలో వర్షాభావ పరిస్థితులపై సభలో ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేయడంలో, వాటికి చట్టబద్దత కల్పించడంలో విఫలమైందని ఆరోపిస్తూ, ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలంటూ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఈరోజు వాయిదా తీర్మానమిచ్చారు. ఓటర్ల నోటీసుల పరిష్కార ప్రక్రియను రాష్ట ఎన్నికల సంఘం మరింత సులభతరం చేసింది. సర్ ప్రక్రియలో భాగంగా జారీ చేసిన నోటీసుల పరిష్కారానికి ఓటర్ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓల ఎదుట హాజరై పత్రాలు అందిస్తే సరిపోతుందని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈరోజు బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, రాజస్థాన్లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్లలో కూడా వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రెయిన్బో 101.9.
1: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
2: బిర్యానీ, కబాబ్స్, హలీమ్. బట్ వెయిట్, దిస్ మోర్.
3: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ.
1: అండ్ వెయిట్ టు బి టేస్ట్ ఆల్ దిస్
2: ఆన్ జష్నే హైదరాబాద్ ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
4: Jashne Hyderabad, savor the city's soul.

రెయిన్బో 101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026ను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఉదయం ప్రారంభించారు. వివిధ రాష్టాల వ్యవసాయ మంత్రులు, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కేంద్ర మంత్రి ఈ సందర్బంగా మొక్కనాటారు. హైదరాబాద్ మాదాపూర్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఈ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. పీఎంఏవైజీ పథకంలో మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, తాగునీరు, విద్యుత్ కొరత నివారణకు చేపట్టిన ముందస్తు ప్రణాళికలను వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఈ నెల 19న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించనున్నట్టు, తల్లిదండ్రులతో భాగస్వామ్యం ప్రతి విద్యార్థి అభ్యాసనకు బలం అనే ఇతివృత్తంతో సమావేశాలు జరగనున్నాయి. 3 రోజుల రష్యా పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ రష్యన్ ల్యాండ్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైన్యాల మధ్య మిలిటరీ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం, శిక్షణ కార్యక్రమాలను విస్తరించడం, సామర్థ్యాల పెంపుదలపై ప్రధానంగా చర్చించారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న థింపూలో భూటాన్ రాజు జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చుక్తో సమావేశమయ్యారు. భారత్ భూటాన్ దేశాల మధ్య ఉన్న మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు భూటాన్ రాజు అందించే సూచనలు ఎంతో విలువైనవని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం సహాయ పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల తుది ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు తమ సబ్జెక్టు తుది కీలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 7 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: Dear listeners, you are tuned to Akashvani Hyderabad, FM Rainbow 101.9. You are tuned into the show called Namaste Hello Adab, and we are talking about our gut. Aur maine aapse ek sawal pucha tha ki agar gut mein good bacteria hai to unhe khilaye kya. Well, your good bacteria love fiber, aur fiber hame milta hai mostly plant food se. To ji ha, apni plate mein variety laye, vegetables, fruits, dals, beans, chickpeas, whole grains, nuts and seeds. For example, aapki dal, rajma, chole, oats, vegetables, fruits, these can all contribute fiber to your diet. Well, iske bare mein hum aur bhi baat karenge ki aur kya kya khila sakte hain aap apne good bacteria ko taki aapki jo gut health hai wo salamat rahe. And yes, isi ke sath ye hamara jo namaste hello ka segment tha, namaste hello adab ka, wo yahi par samapt hota hai kyunki thodi der mein hum chalenge news headlines ki taraf. To 12 baje aap sun payenge news in hindi akashvani ke delhi kendra se, aur 12:05 par news in English. So stay tuned for the news headlines. Sunte rahiye ye FM Rainbow 101.9.
7: FM Rainbow 101.9.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలై.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ఏది మామా, తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండిగా అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
3: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
2: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
3: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
2: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
3: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హలో హలో హైదరాబాద్, నమస్కారం. అందరికీ కూడా ఆఫ్టర్నూన్ మరింత అందంగా మరింత రంగులమయం చేయడానికి వచ్చేసింది మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఆర్జీ రేణుతో జెష్ని హైదరాబాద్, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీ పనుల్లో, మీ ప్రయాణాల్లో, మీ చిన్న చిన్న విరామాల్లో మాటలతో మిమ్మల్ని పలకరిస్తూ, పాటలతో మీ మనసుని హాయిగా ఊయలు ఇస్తూ మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే రేణు. అయితే ఇవాళ మన షోలో ఏంటి స్పెషల్ అంటే, ఎప్పుడూ మనం

హైదరాబాద్ రుచుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మన సాంప్రదాయం, ఆరోగ్యానికి ఉపయోగపడే చిట్కాలు, ఆసక్తికరమైన విషయాలు, అన్నింటికి తోడు మీ మనసుకు నచ్చే మధురమైన పాటలు కూడా ఉంటాయి. అందుకే ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఒకసారి వాల్యూమ్ పెంచండి, చిరునవ్వు పెట్టండి, ఎందుకంటే మీతో కలిసి ఈ 4 గంటల ప్రయాణం ఇప్పుడే మొదలవుతోంది. ఎఫ్ఎం రెయిన్బో 101.9తో నేను మీ ఆర్జే రేణు, మీరు వింటున్నారు జష్నే హైదరాబాద్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బో తో జీవితం రంగులమయ. జైష్నే హైదరాబాద్ వింటున్నారు. నేను ఆర్జే రేణు. హైదరాబాద్ అంటే కేవలం బిర్యానీ, హలీం, ఇరానీ చాయ్ మాత్రమే కాదు, మన నగరంలో నివసించే ప్రతి కుటుంబం తనతో పాటు ఒక ప్రత్యేకమైన ఆహార సాంప్రదాయాన్ని కూడా తీసుకుని వస్తూ ఉంటుంది. ఇక పండుగలు వచ్చినప్పుడు ఆ సాంప్రదాయాలన్నీ మన వంటగదిలో కనిపిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు వినాయక చవితి వచ్చేసింది అంటే ప్రతి ఇంటి ముందు ముగ్గులు, గుమ్మానికి మామిడి తోరణాలు, పూల పరిమళాలు, పూజ గదిలో కొలువైన గణపయ్య. ఇక వంటగదిలో అక్కడే పండగ మొదలవుతుంది. కుడుములు, ఉండ్రాలు, మోదకాలు, పులిహోర, పాయసం, బూరెలు, గారెలు, అరిసెలు, లడ్డూలు. ఒక్క పండగలో ఇన్ని రుచులా? అవును, ఎందుకంటే మన దగ్గర ఆహారం అంటే కేవలం ఆకలి తీర్చుకోవటం మాత్రమే కాదు, అది సాంప్రదాయం, జ్ఞాపకం, కుటుంబం, భక్తి అన్నీ కలిసిన అనుభవం. అందుకే ఈరోజు మన జైష్నే హైదరాబాద్లో వినాయక చవితి స్పెషల్ వంటకాల రుచితో పాటు వాటి వెనక ఉన్న చరిత్ర ఏంటి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎన్ని రకాలుగా చేస్తారు, వాటిలో ఉన్న పదార్థాల వల్ల ఎటువంటి పోషక విలువలు మనకు లభిస్తాయి అని తెలుసుకుందాం. అయితే ముందుగా మీకు మన తెలుగు ఇళ్లలో వినాయక చవితి అంటే తప్పకుండా గుర్తొచ్చే వంటకం ఏంటో నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? వెంటనే ఉండండి. జైష్నే హైదరాబాద్, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బో తో జీవితం రంగులమయం.

నిజంగా పాట వింటూ ఉంటే మనకి పండగల్లో తొలి పండుగ వినాయక చవితి కదా. ప్రతి కార్యక్రమం చేసేటప్పుడు ఏ పూజ అయినా, ఏ వ్యాపారమైనా, ఏ శుభకార్యమైనా వినాయకుడిని మొక్కే మనం ఆ పని నిర్విరామంగా నిరాటంకంగా జరగాలని ప్రార్థిస్తూ ఉంటాం. సో మరి అంత మంచి ఫెస్టివల్ నవరాత్రిలో మనం ఉన్నప్పుడు జశ్న హైదరాబాద్లో ఇంకేం మాట్లాడుకుంటాం. సరే, ఇందాక నేను అడిగాను మన తెలుగు ఇళ్లలో వినాయక చవితి అంటే తప్పకుండా గుర్తొచ్చే వంటకం ఏంటి అని, నాకైతే ఏం గుర్తొస్తాయో తెలుసా? ఇందాక నేను చెప్పినట్లు కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, పులిహోర, పాయసం, గారెలు, బూరెలు, అరిసెలు, లడ్డూలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఫస్ట్ గుర్తొచ్చేదైతే ఉండ్రాళ్ళే. వినాయకుడు కూడా అవే ఇష్టం కదా. తెలుగు వంటకాల సాంప్రదాయంలో ఉండ్రాళ్ళు లేదంటే కుడుములు వినాయక చవితి నైవేద్యంలో ప్రత్యేకమైనవి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ కూడా అదే, వినాయక చవితికి నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న రుచి, వాటి వెనక ఉన్నటువంటి ఆ రుచిలో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు, అలాగే చరిత్ర గురించి. మామూలుగా దీన్ని బియ్యం లేదా బియ్యపు రవ్వతో తయారు చేస్తారు. పప్పు, జీలకర్ర లాంటి పదార్థాలతో కలిపి ఆవిరితో వండుతారు. ఉప్పు ఉండ్రాళ్ళు ఒక రకం, తీపి ఉండ్రాళ్ళు ఒక రకం. అయితే చాలా ఇళ్లలో రెండు రకాలుగా కూడా చేస్తుంటారు. తీపి కుడుములు మాత్రం బియ్యపు పిండితో బయట అంటే స్టఫింగ్ లోపల మనకి కొంచెం కొబ్బరి తర్వాత బెల్లం కూడా వేస్తూ ఉంటారు కదా, అంటే లైక్ పూర్ణంలాగా ఉంటుంది, ఆవిరి మీద ఉడికిస్తారు. మామూలుగా మనం పూర్ణాలు అంటే చాలామందికి ఇష్టమే కదా, కానీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంతమంది అంటే ఆయిల్ ఎక్కువ తినము అనుకునే వాళ్ళకి ఈ ఆవిరి కుడుములు, బెల్లం కుడుములు కూడా బాగుంటాయి. అందులోనూ వినాయకుడికి ఇష్టమైనవి ఫస్ట్ వినాయకుడు అనగానే గుర్తొచ్చేది కుడుములు, ఉండ్రాళ్ళు కదా. మన కథలో కూడా ఈ ఉండ్రాళ్ళ గురించి, కుడుముల గురించి స్పెసిఫిక్గా చాలా ఇంపార్టెంట్గా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్, కొన్ని తెలుగు కుటుంబాల్లో కుడుములు అంటే తీపి పూర్ణంతో చేసేవి, ఉండ్రాళ్ళు అంటే ఉప్పుగా చేసే స్టీమ్డ్ రైస్ డంప్లింగ్స్ అని కూడా అంటూ ఉంటారు. అయితే ఇక్కడ పేర్లలో మార్పులు ఉండొచ్చు కానీ రెసిపీ మాత్రం కాదు. పేరు కూడా కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల పేర్లు మారుస్తూ ఉంటారు. ఇదే కదా మన భారతదేశంలో ఉన్నటువంటి ఆహార సంస్కృతిలోని అందం. కుడుముల చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఇది కేవలం ఒక పండగ రెసిపీగా కాకుండా దక్షిణ భారతీయ వంటకాల సాంప్రదాయంలో చాలా కాలంగా ఉన్న స్టీమ్డ్ డంప్లింగ్ అని చెప్పొచ్చు. సో ఆ కుటుంబానికి చెందినవిగా మనం చూడొచ్చు. మరి ఇందులో ఏమేం పదార్థాలు ఉన్నాయి అంటే బియ్యం మన శరీరానికి కార్బోహైడ్రేట్స్ ద్వారా ఎనర్జీని అందిస్తుంది. పప్పు ప్రోటీన్, ఫైబర్ లాంటి పోషకాలను అందిస్తుంది. కొబ్బరి ఫైబర్, ఫ్యాట్ అలాగే కొన్ని మినరల్స్ని అందిస్తుంది. బెల్లం తీపితో పాటు కొద్ది మొత్తంలో మినరల్స్ని కూడా అందిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి, అదేంటి అంటే బెల్లం, వైట్ షుగర్ అంటే కొన్ని మినరల్స్ ఎక్కువగా కలిగి ఉండి అది కూడా యాడెడ్ షుగర్ లాగా మనం పరిగణించాలి. కాబట్టి తీపి కుడుములు ఆరోగ్యకరమైనవే కానీ ఎక్కువగా తినకూడదు. ఎవరు తినకూడదు? డయాబెటిక్ ఉన్న వాళ్ళు తినకూడదు. ప్రోటీన్ కూడా మనకి చాలా అవసరం. కాబట్టి ఇలా పండగ అంటేనే మనకి సీజన్ మారుతుంది, సీజన్ మారినప్పుడు మనకి

0: ఏం కావాలి, ఎనర్జీ వేడి నుండి ఎక్కువగా వస్తుంది. అలా ఈ పండగలన్నీ మనకి ఎన్నో మంచి మంచి విషయాలని తెలియజేస్తూ ఉంటాయి ఆరోగ్యపరంగా. సరే ఇంకా మాట్లాడుకుందాం. మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. జెష్నే హైదరాబాద్ వింటున్నారు, నేను ఆర్జే రేణు.
1: Hey, did you know the Kakatiya Kala Toranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam, Telangana's heartbeat on air.

మీరు వింటున్నారు జెష్ని హైదరాబాద్, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయ. ఇవాళ జెష్ని హైదరాబాద్లో మనము వినాయక చవితికి పెట్టేటటువంటి నైవేద్యాల గురించి అండ్ ఆ రుచి గురించి, ఆ హిస్టరీస్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇందాక మనం ఉండ్రాల గురించి మాట్లాడుకున్నాము, అయితే మోదకం గురించి మాట్లాడుకోవాలి. మోదకం అంటే గణపయ్యతో విడదీయలేని పేరు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో మోదకానికి వివిధ రూపాలు ఉన్నాయి. తెలుగు సాంప్రదాయంలో దీనికి కుడుము అని కూడా చెప్పుకోవచ్చు. అంటే రెసిపీ వైజ్గా వస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది, బట్ కొంచెం షేప్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. నార్త్లో ఎక్కువగా ఇట్లాంటి షేప్లోనే పెడుతూ ఉంటారు. మహారాష్ట్రలో ఉడికించే మోదకం ఎంతో ప్రసిద్ధి చెందింది. సేమ్ మనం ఏ కుడుము అని చెప్పానుగా, కుడుములాగే బట్ షేప్ మాత్రం వేరుగా ఉంటుంది. ఎందుకంత ప్రత్యేకం అంటే గణపతి ఆరాధనలో మోదకానికి ప్రియమైన నైవేద్యంగా భావించే సాంప్రదాయం చాలా విస్తృతంగా ఉంది. కొన్ని సాంప్రదాయాల్లో 21 మోదకాలను సమర్పించే ఆచారం కూడా ఉంది. ఎలా అయితే 21 ఉండ్రాలు మనం ఇక్కడ తెలుగు వాళ్ళం ఇటువైపు స్టేట్స్లో మనం అందిస్తామో అట్లా. సో ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, మోదకం అంటే తీపి వంటకం. భారతీయ ఆహార చరిత్రలో చాలా పాత మూలాల నుంచి ఉన్నాయని చరిత్రకారులు, పురావస్తు పరిశోధకులు చెప్తూ ఉన్నారు. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం మోదక రూపాలు కూడా మనకి ఆధునిక గణేశోత్సవానికి ముందే భారతీయ ఆహార సాంప్రదాయంలో ఉన్నాయని కూడా చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. అంటే ఈరోజు మనం తింటున్న మోదకం వెనుక ఒక పెద్ద హిస్టరీయే ఉంది. మోదకంలో హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. అందులో అంటే డీప్ ఫ్రై చేసే వేరు ఉంటాయి, బట్ సేమ్ యాజ్ మనకి కుడుములో ఉన్నవే ఉంటాయి. అందుకే స్టీమ్డ్ మోమోస్ ఒక ట్రెడిషనల్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి సేమ్ కుడుములో ఉన్నట్టుగా ఉంటాయి. ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్, ప్రతి పండక్కి ఉండేటటువంటి ప్రసాదం పులిహోర. చింతపండు పులుపు, పల్లీల క్రంచ్, కరివేపాకు వాసన, పచ్చిమిర్చి కారం, పల్లీల రుచి, అన్నంతో కలిపినప్పుడు వచ్చే ఆ ప్రత్యేకమైన ఫ్లేవర్, పులిహోర కలుపుతూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి వాసన ఎంత అద్భుతంగా ఉంటుందో. పండగలు, స్పెషల్గా దేవాలయ నైవేద్యాల్లో మనం ఎంతో కాలంగా దీన్ని అనుసరిస్తూ వస్తూ ఉన్నాం. హెల్త్ బెనిఫిట్స్ అనేవి కన్నా అంటే కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ వస్తుంది, పల్లీలు హెల్దీ ఫ్యాట్స్ వస్తాయి, ప్రోటీన్ ఉంటుంది, పప్పులు ప్రోటీన్ ఫైబర్. కానీ పులిహోరలో నూనె, ఉప్పు, పల్లీలు కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే పులిహోరని మనకి విరివిగా పంచుతూ ఉంటారు. ఇప్పుడు నిమజ్జనంలో కానివ్వండి, లేదు పండగ ఫస్ట్ డేస్లో, ఆ పండగ హడావుడిలో మనం ఎక్కువ తినము, ఎనర్జీ తగ్గిపోతుంది, నీరస పడిపోతారు. ఇక నిమజ్జనంలో కూడా చాలా లాంగ్ టైమ్స్ జర్నీస్, డ్యాన్స్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ మటుకు పులిహోరని ప్రసాదంగా పెట్టడానికే చూస్తారు. కాబట్టి పండుగ వంటకాల్లో కూడా మన ట్రెడిషనల్ విజ్డమ్తో పాటు ప్రోటీన్ కంట్రోల్ కూడా ఉంటుంది. అంత సంతోషం. ఇంకొక రెసిపీ అంటే అదే పాయసం. పాలు, బియ్యం లేదా సేమియా, బెల్లం లేదా చక్కెర, యాలకులు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. పాయసం అంటేనే పండుగకి ఒక కళ వస్తుంది. అంతే, పాలలో ఉండేటటువంటి ప్రోటీను, కాల్షియము, డ్రై ఫ్రూట్స్, హెల్దీ ఫ్యాట్స్, ఒక చిన్న గిన్నెలో పాయసం అలా తినేసి ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంకో గిన్నె, ఆ తర్వాత ఇంకో గిన్నె, ఇలా కొంచెం తిన్నాక నాకు ఇంకొంచెం వేవా అమ్మ అని చెప్పి అమ్మని అడిగి మళ్ళీ వేయించుకొని తినటం. ఇలా బయట క్రిస్పీగా మరి బెల్లం పప్పుతో చేసేటటువంటి తీయటి పూర్ణం, పిల్లలు చూస్తే ఇంకొకటి ఇంకొకటి అంటాం ఖాయం. సో కాబట్టి పాయసం

0: బూరెలు ఇవన్నీ మనకి ఎప్పుడు ఉంటాయి. ఇక వడపప్పు, గారెలు, వడలు ఇవన్నీ పండుగలు మనకి కనిపిస్తూ ఉంటాయి. పప్పులు అనేవి తీసుకుంటే మనకి ప్రోటీన్, ఫైబర్ అందుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు కదా. ఇంకా అంతేకాకుండా వినాయక చవితికి వినాయకుడికి పెట్టే నైవేద్యాల్లో తీపి వంటకాలు, ఎక్కువగా వినాయకుడికి తీపి వంటకాలే మనం పెడుతూ ఉంటాం కదా. అందులో అరిసెలు, సున్నుండలు, నువ్వుల ఉండలు, కొబ్బరి ఉండలు, బెల్లం ఉండలు, ఇలా ఎన్నో ట్రెడిషనల్ వెరైటీస్ ఉన్నాయి మనకి. వీటన్నిటిలో కూడా ఎన్నో పోషక విలువలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా అదే మాట చెప్తా ఏంటి అనేది, పండగ అంటే మనం రుచిని ఆస్వాదించడమే కదా, కానీ కొంచెం చూసి అదెందుకు అనేది చెప్తాను ఈ పాట తర్వాత. మీరైతే వింటూనే ఉండండి జష్నే హైదరాబాద్, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: FM Rainbow 101.9.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: మీరు వింటున్నారు జస్ట్ ని హైదరాబాద్, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బో.

జీవితం రంగులమయం. వినాయక చవితి అంటేనే ఇవి పూజలో మర్చిపోవద్దు, ఇవి వినాయకుడికి ఇష్టము, వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు తప్పకుండా చేయాలి, ఇలా రకరకాలుగా ప్రిపరేషన్స్ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రతి ఇంటిలో ప్రతి వినాయక మండపం దగ్గర రకరకాల ప్రసాదాలు ఉంటాయి. ఆ ప్రసాదాల కోసం గణపయ్య ఎంతగా ఎదురు చూస్తూ ఉంటాడో అంతే ఇదిగా భక్తులు కూడా ఎదురు చూస్తూ ఉంటారంటే మనమే, తర్వాత మనమే కదా వాటన్నింటినీ తినేది. అయితే ఇష్టమైన నైవేద్యాలు అని అంటే మనం చెప్పుకున్నాము, అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి పూజలోనూ ఆయనకి 21 దుర్వాలను సమర్పించాలని కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఇక వివిధ రకాల పూలు పండ్లు ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టమైనవే. మరి ఆల్రెడీ వినాయక చవితి పండుగ జరుపుకున్నాము, నవరాత్రులు ఇప్పుడు అవుతూ ఉన్నాయి. అందులో పూరన్ పోలి అంటే మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ స్వీట్ ఇది. శనగపప్పు బెల్లంతో తయారు చేసే ఈ తీపి వంటకం పండుగల సమయంలో ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. వినాయక చవితి సందర్భంగా ఇది భోగంగా సమర్పిస్తూ ఉంటారన్నమాట. అక్కడ లడ్డూలు, వినాయకుడు అంటేనే లడ్డు, ఇక లడ్డూకున్నంత క్రేజ్ ఎంత మాట్లాడుకున్నా తక్కువే కదా. ఎందుకంటే ఆ లడ్డు వేలం పాట రోజు ఇంకా ఏరియాలో ఎలా ఉంది ఏంటి ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. తర్వాత అది ప్రసాదంగా మన వరకు వచ్చే వరకు ఎదురుచూపులు కూడా ఉంటాయి. బేసన్ లడ్డు, మోతిచూర్ లడ్డు, కొబ్బరి లడ్డు, బూందీ లడ్డు, ఇలా రకరకాల లడ్డూలని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. తక్కువ పదార్థాలతో సులభంగా తయారు చేయగలిగే స్వీట్స్ ఇవి ప్రసాదంగా కూడా పంచుతూ ఉంటారు. గణపతి ఉత్సవాలలో లడ్డూలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు ప్రతిరోజు ఇంట్లో వినాయకుడికి పూజ చేస్తూ ఉన్నవాళ్ళు తొందరగా ప్రసాదం రెడీ చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అంటే లడ్డూయే. ఇక కీర్పాలు, బియ్యం చక్కెర యాలకులతో తయారు చేసే క్రీమీ కీర్ను గణపయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు. రుచి మరింత పెంచేందుకు బాదం, జీడిపప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ వీటన్నిటితో కూడా అలంకరించవచ్చు. ఇలా ఇంకా ఉన్నాయి నైవేద్యాలు, వాటన్నింటి గురించి కూడా నేను చెప్తాను. మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను హర్జరీను, మీరు వింటున్నారు జెష్నే హైదరాబాద్.

జష్న్ హైదరాబాద్ వింటున్నారు. నేను ఆర్జే రేణు, ఆల్ యూ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ మనం వినాయకుడికి పెట్టే నైవేద్యాల గురించి అండ్ ఆ రుచిలో ఉన్న చరిత్ర గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. మన ఇంట్లో వినాయక చవితి నాడు ఎన్ని రకాల నైవేద్యాలు చేస్తారు? పెద్ద బనానా లీఫ్ ఆ మొత్తం నిండిపోతుంది. కుడుములు, మోదకాలు, అవి ఉప్పు అయిండొచ్చు, తీపి కుడుములు అయిండొచ్చు. అమ్మ చేసే పూర్ణాలు, పాయసం, ఇవన్నీ అబ్బా. ఒకప్పుడంటే రెసిపీస్ బుక్స్ ఉండేవి కదా, అమ్మమ్మ నానమ్మ ఏవైనా రెసిపీస్ చేస్తే వాళ్ళు ఒక పుస్తకంలో రాసి ఇచ్చేవాళ్ళు, ఆ పుస్తకం చూసి అమ్మ చేసేది. అప్పుడు అమ్మ చేస్తుంటే మనకు అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడంటే సోషల్ మీడియాలో జస్ట్ మన చేతిలో ఉన్న ఆయుధం ఓపెన్ చేస్తే చాలు, ఎటువంటి రెసిపీ అయినా మనం చేసేయగలుగుతున్నాం. కానీ ఒకప్పుడు వంటకాలు చేయాలి అంటే అదొక పూజ చేసినట్లుగా, ఒక ప్రార్థన చేసినట్లుగా, మనం తినడానికి అయినా కూడా ముందు భగవంతుడికి ప్రసాదంగా మనం నివేదన చేస్తూ ఉంటాం కదా, అందుకే దాన్ని నైవేద్యం అన్నాం. భక్తితో చేస్తాం కాబట్టి అది నైవేద్యం. వినాయక చవితి వంటకాలలో ఒక ముఖ్యమైన విషయం, చాలా సాంప్రదాయ రెసిపీస్లో స్టీమింగ్, బాయిలింగ్, సోకింగ్, గ్రైండింగ్ ఇలాంటి కుకింగ్ మెథడ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి, కానీ డీప్ ఫ్రైయింగ్ ఒక్కటే పండుగ వంటకం కాదు. కాబట్టి ఈసారి మన ఇంట్లో ఒక చిన్న ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుందామా. ట్రెడిషనల్ స్వీట్, ఒక స్టీమ్డ్ ఐటము, ఒక సేవియర్ ఐటము, అంటే బ్యాలెన్స్గా చేసుకునే నైవేద్యం తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీపి కుడుములు, ఉప్పు ఉండ్రాళ్ళు, పులిహోర, అంతే. ట్రెడిషనల్ టేస్ట్ ఉంటుంది, వెరైటీ కూడా ఉంటుంది. మరి పండుగల అసలు అందం ఏంటో తెలుసా? మన పిల్లలు చూస్తూ నేర్చుకోవటం. ఈరోజు మనం ఇందాక నేను అన్నట్టు జస్ట్ క్లిక్ చేస్తే రెసిపీస్ అన్నీ వస్తున్నాయి, కానీ అమ్మమ్మల నానమ్మల కాలంలో వాళ్ళు ఒక గ్లాసుకి ఎన్ని నీళ్ళు పోయాలి, ఆ నీళ్ళకి ఎంత పిండి వేయాలి, పూర్ణం ఎట్లా కలపాలి, పిండి ఎంతవరకు పులియాలి, ఎప్పుడు కలపాలి, నూనె ఎంతవరకు కాగిన తర్వాత గార వేయాలి, ఇవన్నీ ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని మనకి షేర్ చేశారు. ఆ తర్వాతి తరం, ఆ తర్వాతి తరం ఇలా మనం అవన్నీ తీసుకుంటూ ఉన్నాం. నిజంగా వినాయక చవితి అంటే పిల్లలు ఎంత ఆనందపడతారో, ఈ 9 రోజులు 11 రోజులు వాళ్ళు తినే ఆహారంలో కూడా వాళ్ళకి కావాల్సిన పోషక విలువలు కూడా మనకు చెప్పకుండానే వెళ్తూ ఉంటాయి. ప్రతి మండపం దగ్గర ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది పులిహోరతో పాటు శనగగుగ్గిల గురించి. సో అందులో ఎంత ప్రోటీన్ ఉంటుంది, మామూలుగా మనం రోజు తినమంటే తింటామా? అస్సలు మన వల్ల కాదు కదా, టైం లేదు మనకి అనుకుంటాం. కానీ పండుగ అంటే భక్తి, భగవంతుడికి సమర్పించాలి అని అనుకుంటాం. అందుకే మన వాళ్ళు ఇలాంటి ట్రెడిషన్స్ పెట్టారు. మా అమ్మమ్మ ఎలా చేసేది అనే కథ కూడా నేను చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు జేష్నే హైదరాబాద్.
1: జాగ్తే రహో జాగ్తే రహో,
2: సిర్ఫ్ జాగ్తే నహీ సజగ్ రహో,
1: సిర్ఫ్ రాతో మే నహీ జిందగీ కే హర్ మోడ్ పర్ సజగ్ రహనా హై,
2: అఫ్వాహో సే
1: ధోకా ధడీ సే
2: జాగరూక్ హోనా హై అప్నే అధికారో కే ప్రతి,
1: అప్నే జిమ్మేదారియో కే ప్రతి.
2: హర్ సహీ ఫైసలే కి శురువాత్ హోతీ హై జాగరూకతా సే, ఔర్ జాగరూకతా కి శురువాత్ హోతీ హై సజగ్ భారత్ సే.
1: సజగ్ భారత్,
2: జాగరూక్ భారత్,
1: సశక్త్ భారత్.
2: సునియే సజగ్ భారత్
1: సోమవార్ సుబహ 11:30 పర్ సిర్ఫ్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పర్. సజగ్ భారత్,
2: జాగరూక్ బనియే
1: సజగ్ రహియే.

నిజంగానే మనకి పండుగ వచ్చినప్పుడు, ముఖ్యంగా వినాయక చవితి వచ్చినప్పుడు గోధుమ పిండితో షావలు ఖచ్చితంగా తెలంగాణలో హైదరాబాద్లో ప్రతి ఇంట్లోనూ ప్రతి అమ్మమ్మ చేసి పెట్టేది, నానమ్మ అమ్మమ్మలు. ఇదే మెయిన్ రెసిపీ అంటే ఆ గోధుమ పిండితో చిన్న చిన్న ఉండ్రాళ్ళు, చిన్న చిన్న పాల తాలికల్లాగా చేసిన బెల్లం షావలు, అదే మెయిన్ ప్రసాదం. దానికోసం ఎంతసేపు పూజ జరిగినా, ఎంతసేపు ఉపవాసం ఉండమన్నా చిన్నతనంలో ఉండేవాళ్ళు. సో ఇవి చాలా మెమొరీస్ ఉంటాయి పండగ అంటేనే. మెయిన్ రెసిపీగా అయితే అదే ఉండేది. కాకపోతే ఒక చిన్న మాట, పండగ అంటే వంటకాలు ఆనందంగా తినాలి, కానీ ఒకవేళ మనకి ఏమైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, కాస్త చూసి తినడం కూడా మంచిది. కుటుంబంతో కలిసి మనందరం ఈ జష్నే హైదరాబాద్ చెప్తున్నది కూడా ఏంటి అంటే, కుడుములు తీపి లాంటి కుటుంబ బంధాలుగా ఉండాలి, ఉండ్రాలు లాంటి సాదా సీదా ఆనందాలు ఉండాలి, పులిహోర లాంటి జ్ఞాపకాలు ఉండాలి, పాయసం లాంటి తీపి మనసులు ఉండాలి, మోదకం లాంటి ఆనందం ప్రతి ఇంటిలోనూ ఉండాలి. అంతేకాకుండా విఘ్నాలను తొలగించే వినాయకుడు ఆశీస్సులతో మీ కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సంతోషం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే మీ అందరికీ కూడా ఈ నవరాత్రుల్లో మంచి జరగాలని కోరుకుంటూ నేను మీ ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్ జష్నే హైదరాబాద్, హైదరాబాద్ రుచులు, హైదరాబాద్ కథలు, హైదరాబాద్ జ్ఞాపకాలు. అందుకే రెయిన్బోతో జీవితం రంగులమయం. అందుకే ఈరోజు మనం ఈ ఆర్లో మాట్లాడుకున్నాము మన వినాయకుడికి మనం సమర్పించే నైవేద్యాల్లో ఉన్నటువంటి రుచి, ఆ రుచి వెనుకున్నటువంటి చిన్న చిన్న విషయాలు. నెక్స్ట్ ఆర్లోకి వెళ్ళిపోదాం. మీరైతే వింటూనే ఉండండి ఆర్జీ రేణుతో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు 2010 నాటి ఎఫ్సిఆర్ఏ చట్టానికి తెచ్చిన సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. ఇందులో హోంమంత్రిత్వ శాఖ అధికారులు బిల్లు నిబంధనలపై వివరణ ఇస్తారు. రైతుల ప్రయోజనాల కోసం శాస్త్రీయ ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సులో మాట్లాడిన ఆయన, రాష్ట్రాల సమన్వయంతో సంస్కరణలు తెచ్చి రైతుని దేశానికి భాగ్యదాతగా తీర్చిదిద్దామన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో హెచ్ఏఎల్ విమానాలను వైమానిక దళానికి పవన్ హన్స్కు అందజేశారు. ఐఏఎఫ్కు చెందిన 2 తేజస్ శిక్షణ తొలి హెచ్టీటీటీ 40 విమానాలను, పవన్ హన్స్కు 4 ధ్రువ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను హెచ్ఏఎల్ అధికారికంగా పంపిణీ చేసింది. ఆసియా గేమ్స్ మహిళా క్రికెట్లో జపాన్ను ఓడించి భారత జట్టు సెమీస్కి చేరుకుంది. శ్రీచరణి 4 వికెట్లతో చెలరేగగా, షెఫాలి వర్మ 40 పరుగుల మెరుపులతో లక్ష్యాన్ని 5 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఆదివారం జరిగే సెమీస్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకే అప్పగించామని మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో స్పష్టం చేశారు. స్వంత నియోజకవర్గ లబ్ధిదారులకే ఇళ్లు అందుతాయని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు వద్దని అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఫార్ములా ఈరేస్ నిధుల మళ్లింపు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఆరోపణలపై వాదనలు విన్న కోర్టు విచారణను 30 అక్టోబర్కి వాయిదా వేయగా, కేసులకు భయపడనని, న్యాయ వ్యవస్థపై నమ్మకముందని కేటీఆర్ తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గంలో పర్యటించి నరేంద్రనగర్ బస్తీలో నూతన కమ్యూనిటీ

ప్రారంభించారు. స్థానికుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన అనంతరం ఆయన సిపిఎల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో ముచ్చటించారు. గోదావరి పుష్కరాలపై మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం సీతక్క, పొంగులేటి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల సన్నద్ధత, ఘాట్ల నిర్మాణం, రవాణా ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. సైఫాబాద్ ఘటనపై వివాదాస్పద ట్వీట్ చేసిన కేసులో బీఆర్ఎస్ నేత మన్ని క్రిషాంక్ను సికింద్రాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆయనను తదుపరి విచారణ నిమిత్తం సీసీఎస్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_హైదరాబాద్ను ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 4 గంటలకు మరిన్ని వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు డబుల్ కా మీటా. మీటి మీటి సమయం డబుల్ కా మీటాలో మనం రోజు మాట్లాడుకుంటాం. అయితే ఇవాళ ఏంటి స్పెషల్ అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం డబుల్ కా మీటాలో. అండ్ ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకున్నాను. మార్నింగ్ లేవంగానే అద్దం ముందు నిలబడ్డామా, అయిపోయింది. ఇంకా అమ్మాయిలకి అక్కడే భయం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కదా. ఎందుకు అంటారా, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఫేస్ చూసుకోగానే పింపుల్ కనిపించింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది అని అంటే చెప్పడం చాలా కష్టం. పింపుల్ వచ్చిందా, పింపుల్ వచ్చిందా, ఒకప్పుడు పాప ఏడ్చిందా అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పింపుల్ ప్యాచ్ ట్రై చేయలేదా అని అడుగుతున్నారు కాబట్టి. నిజంగా మిమ్మల్ని ఎవరైనా అడిగారా పింపుల్ వచ్చిందా, పింపుల్ ప్యాచ్ ట్రై చేయలేదా అని? హలో, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఒక చిన్న పింపుల్ చాలు ముఖం మీద, అందరి దృష్టి పడుతుంది అని ఫీల్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఫోటోషూట్ ఉంటుంది అని ఫీల్ అయిపోతారు. ఆఫీస్కి వెళ్ళాలి అనుకునే సమయంలో అయ్యో పీపుల్ ఇప్పుడే రావాలా, ఇవాళ మీటింగ్ ఉంది అనుకుంటారు. అప్పుడే బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుంటూ ఉండాలి. పింపుల్ ప్యాచ్ దాని గురించే చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, అసలు ఇదేంటి, ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ చెప్తాను. పింపుల్ ప్యాచ్ అనేది సాధారణంగా పింపుల్ మీద అతికించేటటువంటి చిన్న స్టిక్కర్ అనమాట. మన బొట్టు బిళ్ళలాగా ఉంటుంది చెప్పాలంటే. వీటిలో చాలా వరకు హైడ్రోకోలైడ్ అనే పదార్థం ఉంటుందట. ఇది పింపుల్ నుంచి వచ్చే ద్రవాన్ని గ్రహించి ఆ ప్రాంతాన్ని కవర్ చేసి బయట దుమ్ము, మనం చేతులు ఊరికే తాకుతూ ఉంటాం కదా, అట్లా తాకుండా ఉండడానికి సహాయపడుతుంది. అంటే పింపుల్ కనిపించకుండా మనం ఒకవేళ కనిపిస్తే గిల్లుతుంటాం, నొక్కుతుంటాం, టచ్ చేస్తుంటాం కదా. సో అది పెట్టుకున్నాం అనుకో, అమ్మయ్య ఇది పెట్టుకున్నాం కాబట్టి మనకు తగ్గిపోతుంది అని మన మనసులో అనుకుంటాం. కొంచెం చేతులకు బ్రేక్ అనమాట. ముఖ్యంగా పింపుల్ని పగలగొట్టడం, నొక్కడం అండ్ ఇంకొంచెం ఇరిటేట్ అయిపోతుంది స్కిన్ కాబట్టి ఎట్లా సింపుల్గా అయిపోతుంది పని. ఎలా యూజ్ చేయాలి అంటే ఫేస్ని క్లీన్ చేసుకొని

బాగా ఆరిన తర్వాత మాయిశ్చరైజర్ అది రాయకుండా చర్మం పొడిగా ఉన్నప్పుడు ఈ ప్యాచ్ ప్యాక్ జస్ట్ మన బొట్టుబిల్ల లాగా ఉంటుంది, దాన్ని మీకు పింపుల్ ఫేస్ మీద ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసుకోవడమే. అయితే ఇది ప్రతి దానికి పనిచేయదు, కొంచెం లిటిల్ బిట్గా వచ్చే వాటికే పనిచేస్తుందట. అండ్ ఎక్కువగా దురద ఇరిటేషన్గా ఉండడము ఎర్రగా అయితే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిందే. సో అందుకే మనం సన్ స్క్రీన్ వాడడం, ఇలా ఇప్పుడు స్కిన్ని క్లియర్గా ఉంచుకోవడం, సూటబుల్ ప్యాచెస్ని యూజ్ చేయటం, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ బ్యూటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కాబట్టి ఇదే మన చిన్న బ్యూటీ టిప్. అందం అంటే పింపుల్స్ అస్సలు లేకపోవటం కాదు, మన చర్మాన్ని ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవటమే అసలైన బ్యూటీ. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు అండ్ వింటూనే ఉండండి.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: నేను ఆర్జీ రేణు, మీరు వింటున్నారు డబుల్ కా మీటా ఆలియాన్ ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ ప్రపంచ వెదురు దినోత్సవం, అంటే వరల్డ్ బ్యాంబూ డే. మనకి బ్యాంబు అనగానే గుర్తొచ్చేది ఒకటి బ్యాంబు చికెన్ కదా, అండ్ బ్యాంబూతో చేసే బిర్యానీ, ఇట్లాంటివే గుర్తొస్తాయి నాకు తెలిసి. కాకపోతే ఈ బ్యాంబూ ట్రీస్ని కూడా పెంచుతారు అనే అవగాహన కూడా మనందరికీ ఉంది. వెదురు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించే లక్ష్యంతో ప్రతి ఏడాది సెప్టెంబర్ 18 వరల్డ్ బ్యాంబూ డేగా నిర్వహిస్తూ ఉన్నారు. వెదురు ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన మొక్కల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అంటే రాళ్ల నేలలు, బీడు భూములు సహా ఎలాంటి ప్రాంతాల్లోనైనా ఇవి సులువుగా పెరుగుతాయి. నీళ్లు చాలా తక్కువ ఉన్నా సరే ఎరువులు, పురుగు మందులు అస్సలు అవసరం లేకుండా వీటిని సాగు చేయొచ్చు. వెదురు వాడకంతో ఆర్థిక వ్యవస్థను, పర్యావరణానికి, సమాజానికి కలిగే మంచి ఫలితాలను ప్రజలకు తెలియజేయడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఏంటి ప్రాముఖ్యత అంటే, ప్రపంచవ్యాప్తంగా తూర్పు, ఆగ్నేసియా ప్రాంతాల్లో వెదురును వివిధ అవసరాల కోసం విరివిగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది తొందరగా పెరుగుతుంది, కొన్నిసార్లు రోజులో 3 నుంచి ఇంకా 5-6 అడుగుల వరకు కూడా ఉంటుందంట. అంటే సాగు గురించి ఎలాంటి సంరక్షణ చర్యలు పాటించాల్సిన అవసరం అనేది లేదు. ప్రపంచవ్యాప్తంగా 1400 కంటే ఎక్కువ వెదురు జాతులు ఉన్నాయంట. ఇంట్రెస్టింగ్ కదా. దీన్ని వంట చెరుకుగా, నిర్మాణాల్లో, చేతి వృత్తుల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. సంగీత వాద్యాలు, కళాకృతులు, ఔషధాల తయారీలోనూ కూడా విరివిగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇక చారిత్రక నేపథ్యం ఏంటి అంటే, వెదురు సంస్థ ఆధ్వర్యంలో 2009 బ్యాంకాక్లో ప్రపంచ వెదురు కాంగ్రెస్ 8వ సభ జరిగింది. దీని సుమారు 100 దేశాలకు చెందిన ప్రతినిధులు అక్కడ హాజరయ్యారు. వెదురు ద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలు, వాటి సాగు వల్ల పర్యావరణానికి, సమాజానికి కలిగే లాభాలపై అక్కడ డిస్కస్ చేశారనమాట. అందుకని అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 18 ప్రపంచ వెదురు దినోత్సవంగా జరుపుకోవాలని ఈ సమావేశంలో ప్రకటించారనమాట. సో అట్లా మనం ఈ రోజు వరకు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. వెదురు సాగుతో ఉష్ణోగ్రతలు ఎలా తగ్గించవచ్చు, భారతదేశంలో వెదురు రకాలు, జాతీయ వెదురు మిషన్ మొదలైన అంశాలతో పాటు పూర్తి సమాచారము, ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవాలి అనుకుంటే ఈజీగా మనం తెలుసుకోవచ్చు. దీన్ని ఎలా మనం యూజ్ చేయవచ్చు, అండ్ ఇందాక అన్నట్టు మనకి మన ఇంటీరియర్లో వెదురుని కూడా ఎట్లా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని చాలా చోట్ల ఈ మధ్యకాలంలో, అంటే ఎవరైతే పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటున్నారో ఈ వెదురు బొంగులతో ఇల్లు కూడా కట్టుకుంటూ ఉన్నారు. మనం హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు, లైక్ అరకు అట్లాంటి చోటుకి వెళ్ళినప్పుడు, వెదురుతో మనకు అక్కడ దొరకని ఐటెం అంటూ ఉండదు. ఇల్లు చూస్తాము, కళాకృతులు చూస్తాము, తర్వాత ఫుడ్ ఐటమ్స్ కూడా అందులోనే వండుతూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా అంటే వంట పాత్రలు కూడా ఉంటాయి. సో ఈసారి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీరు కూడా చూడండి, అండ్ వింటూనే ఉండండి. నేను ఆర్జరీను, మీరు వింటున్నారు ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz డబుల్ కమీటా. నేను ఆర్జరీను.
7: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. దిస్ ఇస్ తెలంగాణ, యువర్ డెడికేటెడ్ ఆర్ ఫర్ తెలంగాణ హిస్టరీ, ఆర్ట్, కల్చర్, లిటరేచర్ అండ్ టూరిజం. సెలబ్రేట్ ద ల్యాండ్, సెలబ్రేట్ ద పీపుల్ అండ్ సెలబ్రేట్ ద ప్రైడ్. తెలంగాణ, వేర్ తెలంగాణ లివ్స్ ఆన్ రేడియో.
8: FM Rainbow 101.9.

నేను అర్జునీను, మీరు వింటున్నారు డబుల్ కా మీటా ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయ. ఇవాళ వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే, అంటే నీటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలనే ఉద్దేశంతో ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. 2003లో అమెరికా యొక్క క్లీన్ వాటర్ ఫౌండేషన్ ప్రపంచ విద్యా కార్యక్రమంలో భాగంగా ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. అయితే నీటి వనరులను రక్షించడానికి 1972లోనే అక్టోబర్ 18 యునైటెడ్ స్టేట్స్ దేశంలో ప్రవేశపెట్టిన పరిశుభ్రత నీటి చట్టం వార్షికోత్సవానికి గుర్తుగా ఒక నెల రోజుల ముందుగా సెప్టెంబర్ 18 ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. అంటే ఈ డే నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ 18 వరకు జరుగుతూనే ఉంటాయన్నమాట. 2006లో ఈ కార్యక్రమం సమన్వయం అయిందన్నమాట. సో అలా మనం ఎవ్రీ ఇయర్ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత 2015లో జనవరిలో ఎర్త్ ఏకో ఇంటర్నేషనల్కి దీన్ని అప్పగించడం జరిగింది. ఏంటి అసలు ఈ దినోత్సవం ఒక మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే నీటి కొరత, నీటి కాలుష్యం, జీవ వైవిధ్యం, ఆరోగ్యం. ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత పెరుగుతున్న సమయంలో నీటిని పరిరక్షించడం అత్యంత అవసరమనే ప్రాధాన్యతను తెలియజేస్తుంది. అలాగే నీటి కాలుష్యం అంటే పారిశ్రామిక వ్యర్థాలు, వ్యవసాయ రసాయనాలు, ఇతర కాలుష్య కారకాలు నీటి వనరులను కలుషితం చేస్తూ ఉన్నాయి కదా. సో

0: నీటి వల్ల ఎలాంటి కాలుష్యం జరుగుతుంది, దాని నుండి మనం ఎలా బయటపడాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది. స్వచ్ఛమైన నీరు జీవ వైవిధ్యానికి అత్యంత ముఖ్యం అని కూడా చెప్తూ ఉందన్నమాట. అలాగే స్వచ్ఛమైన నీరు మానవ ఆరోగ్యం కోసం ఎంత అవసరమో కూడా మనకు తెలియజేసే డే ఈ డే అన్నమాట. సో ఈ డేని మనం వాటర్ మానిటరింగ్ డే అంటాం, పేరులోనే ఉంది కదా మానిటరింగ్. కాబట్టి మనం మన వాటర్ని మానిటర్ చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్కి వాటర్ అనేది సేవ్ అవుతుంది. వింటూనే ఉండండి డబుల్ కమిటర్, నేను ఆర్జరీను, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: Hello listeners, are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader. FM Rainbow 101.9.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు డబుల్ కా మీటా. నేను ఆర్జే రేణు, ఆల్ యాన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎన్నిసార్లు విన్నా ఇంకా మనకి కొన్ని మాటలు వినాలనిపిస్తుంది, అది పెద్దవాళ్ళ విషయానికి వస్తే. కానీ పిల్లలు మాత్రం మనం ఏదైనా చెప్తున్నప్పుడు అరే అసలు వీడు వింటున్నాడా లేదా అని అనిపిస్తూ ఉంటుంది కదా. నిజమే. అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒక్కసారి మనం పిల్లలకి చెప్తూ ఉన్నప్పుడు ఎంత చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ ఇంకా చెప్పించుకుంటూ ఉంటారు కదా. మన పిల్లలు మన మాట ఎందుకు వింటం లేదు? వాళ్ళు వింటం లేదా మనం చెప్పింది వాళ్ళకి నచ్చటం లేదా, మనం వాళ్ళు ఎలా వినాలో మనం నేర్పించటం లేదా అని చెప్పేసి మనం ఆలోచించాల్సి వస్తూ ఉంటుంది. అదేంటో మా పిల్లాడు మా మాట విననే వినడు, పక్కింటి పిల్లాడు చూడండి ఇలా రా అంటే ఇలా వస్తాడు, అలా వెళ్ళు అంటే అలా వెళ్తాడు అని కంపేర్ చేస్తూ ఉంటారు. దీన్నే మనము ఒక్కసారి అంటే ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. చిన్నదిగా అనిపించవచ్చు కానీ పిల్లల భవిష్యత్తులో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది, అదే లిజనింగ్ స్కిల్స్. ఆ లిజనింగ్ స్కిల్స్ అనేది చాలా అవసరం. శ్రద్ధగా వినే అలవాటు. వినడం అంటే కేవలం చెవులతో శబ్దం చేయటం కాదు, శబ్దం చేయకుండా వినడం కాదు, కొంతసేపు మన దృష్టిని ఆ మాటల మీద పెట్టడం, అవసరమైతే స్పందించడం, ఇదే మంచి లిజనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ పిల్లాడితోటి నీ బాక్స్ బ్యాగ్లో పెట్టుకునిరా అని చెప్పింది అనుకోండి, పిల్లాడు అలాగే అమ్మ అన్నాడు, కానీ 5 నిమిషాల తర్వాత చూస్తే బాక్స్ అక్కడే ఉంటుంది. ఇది పిల్లాడికి వినిపించలేదని కాదు, అతని దృష్టి ఇంకెక్కడో ఉంది అని. అందుకే పిల్లల లిజనింగ్ స్కిల్స్ పెంచడానికి ముందుగా మనం చేయాల్సింది వాళ్లతో మాట్లాడేటప్పుడు వాళ్ళ దృష్టిని మన వైపు

0: తీసుకురావటం, పిల్లాడు టీవీ చూస్తున్నప్పుడు దూరం నుంచి పరసాలు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పడం కంటే దగ్గరికి వెళ్ళి పేరుతో పిలిచి కళ్ళలోకి చూస్తూ చిన్న వాక్యంలో చెప్పడం మంచిది. బేబీ, ఇప్పుడు టీవీ పాజ్ చేసి నీ బొమ్మలు బాక్స్లో పెట్టేసుకో, తర్వాత చూసుకుందువు టీవీ అని. ఒకసారి ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా కాదు, కొంచెం ప్రేమగా, అంటే వాళ్ళకి ఇంకేదో, ఏంట్రా రాగానే టీవీ చూస్తున్నావు, ఇవాళ చింటుగాడు వచ్చాడా, క్లాస్లో ఏం చేశాడు, సరేరా చేతులు కడుక్కో, వాటర్ బాటిల్ నింపుకో, హోంవర్క్ చేసే అని. అలా అంటే మనం కూడా చిన్నపిల్లలమైపోయి వాళ్ళకి చెప్పడం అన్నమాట. ఇంతకీ పిల్లలు శ్రద్ధగా వినాలంటే ఏం చెయ్యాలి అనేదే కదా ఇక్కడ పాయింట్. నా మాటకు విలువ లేదు అనే అంతవరకు మనం వెళ్లకుండా వాళ్ళు మనం చెప్తున్నది వింటున్నారా లేదా అనేది మనం చూడాలి. అంటే పిల్లలతో చిన్న గేమ్స్ ఆడించటము, స్టోరీస్ చెప్పడము, అంటే సౌండ్స్తో వాళ్ళని అట్రాక్ట్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకెక్కడో ఆటో వెళ్తున్న సౌండో, ఏదైనా పక్షి అరుస్తున్న సౌండో, ఇంకేదన్నా ఇంట్లో కుక్కర్ విజిల్ వస్తున్న సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. సో వాటిని వాళ్ళు క్యాచ్ చేస్తున్నారా లేదా, అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అని అడగండి. అప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ మీ వైపు మళ్తుంది, అంటే అటెన్షన్ మీ వైపు మళ్తుంది. ఎంతసేపు పిల్లాడు వినట్లేదు వినట్లేదు వినట్లేదు అని కాకుండా ప్రాక్టీస్ చేయండి వాళ్ళతో. నో ఫోన్ నో టీవీ, ఓన్లీ ఫ్యామిలీ టాక్ అనేది ప్రతిరోజు పెట్టుకోండి. వాళ్ళని ప్రశ్నలు అడగండి, వాళ్ళు చెప్పేదాని మధ్యలో ఆపకుండా వినండి. ఎన్నిసార్లు చెప్పాలి, కొంచెం తగ్గించుకో, నా మాట వినవు నా మాట వినవు అని కాకుండా, పిల్లలకు మనం ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఖరీదైన బొమ్మలు కాదు, వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ఇచ్చే మనస్ఫూర్తి, శ్రద్ధ, అటెన్షన్ అనేది చాలా చాలా అవసరం. ఫైనల్గా ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, టీచ్ చిల్డ్రన్ టు లిసన్ బై ఫస్ట్ షోయింగ్ దెమ్ హౌ ఇట్ ఫీల్స్ టు బి హార్ట్. నేను మీ ఆర్జే రేణు. మీ పిల్లల చిన్న చిన్న అలవాట్లలోనే వాళ్ళ పెద్ద భవిష్యత్తుకు పునాది ఉందని గుర్తు చేసుకుంటూ మరోసారి మనం ఇలాంటి టాపిక్ గురించి మాట్లాడుకుందాము. పిల్లల్లో ఎలా మనం లిజనింగ్ స్కిల్స్ పెంచాలి అనే దాని గురించి చెప్పుకున్నాం కదా. వింటూనే ఉండండి డబుల్ కమిటర్. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇక్కడ మనకు ఒక మెసేజ్ వచ్చింది, హాయ్ రేణు హౌ ఆర్ యూ అని. పేరు పెట్టలేదండి, మీ పేరు శుభరాణి గారు. థ్యాంక్ యూ శుభరాణి గారు, మీరు ఎలా ఉన్నారు, మీరు కూడా మెసేజ్ చేయండి, నేను చదివి వినిపిస్తాను.
1: FM Rainbow 101.9.

FM Rainbow 101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అను

0: Samantha at 7 p.m. every day only on FM Rainbow 101.9.
1: మనం ఎక్కడికి వెళ్ళినా మన వెంట వస్తూనే ఉంటుంది. మీరు వింటున్నారు డబుల్ కమిటా, నేను ఆర్జీ రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. నీళ్ళ సీసా వెంట పెట్టుకుని మరీ నీళ్లు తాగే వాళ్ళ సంఖ్య ఎక్కువే, మంచి విషయమే. కానీ ఎన్ని రోజులు ఒక్కొక్కసారి మనం శుభ్రం చేస్తున్నాము, అందులో ఉండే నీళ్లే కదా ప్రత్యేకంగా శుభ్రం చేయడం ఎందుకు అనుకునే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ప్రతిరోజు పాత్రలను ఎలా క్లీన్ చేస్తామో అట్లాగే మన ఇంట్లో ఉన్న బాటిల్స్ని కూడా క్లీన్ చేయాలి. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లల బాటిల్స్ ఎవ్రీడే హాట్ వాటర్తో క్లీన్ చేయాల్సిందే. సీసాని మనం నోటి కానించుకొని మరీ తాగుతూ ఉంటూ ఉంటాం కదా, మన పెదవులపై ఉండే లాలాజలం, చర్మంపై ఉండే బ్యాక్టీరియా సీసాలకి అతుక్కుపోతుంది. దానికి తోడు మనం బాటిల్ తెచ్చి ఉంచడం వల్ల గాలిలో ఉండే దుమ్ము, సూక్ష్మ క్రిములు అవన్నీ కూడా చేరుతాయి. తేమగా ఉంటే ఆ వాతావరణం అంతా బ్యాక్టీరియా, ఫంగస్ ఇవన్నీ పుట్టడానికి ఈజీగా ఉంటుంది. మనం ఎంత కడిగినా అందులో ఉన్న బ్యాక్టీరియా అయితే పోదు. సో పదే పదే కొన్నిసార్లు మనకి వాంతులు, విరచనాలు, కడుపు నొప్పి ఇవన్నీ వస్తున్నాయి ముఖ్యంగా పిల్లలకి అని అంటే ఒక్కసారి మీరు మీ బాటిల్ని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు సిప్పర్స్ వాడుతున్నా కూడా లేదు, బాటిల్స్కే పైప్ లాంటిది ఉన్నా, ముఖ్యంగా బాటిల్ క్లీన్ చేస్తారు కానీ బాటిల్ మూతని మాత్రం చాలామంది లోపల క్లీన్ చేయరు. దానికి రబ్బర్ షీట్ ఉండొచ్చు, స్టీల్ బాటిల్స్ అయితే వాటిని కూడా ఈజీగా క్లీన్ చేయాలి. సో అందుకే మనము మనకు వచ్చే దగ్గు, ఆయాసంగా తర్వాత అలర్జీస్, సైనస్ ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అంటే మన బాటిల్స్ని క్లీన్గా ఉంచుకోవాలి. ఎన్ని రోజులకి అనంటే నీళ్ళ సీసాన్ని ప్రతిరోజు పడుకునే ముందు గోరువెచ్చని నీరు, డిష్ వాష్ లిక్విడ్ లేకపోతే కొంచెం బేకింగ్ సోడా వేసి బ్రష్తో లోపలి వరకు శుభ్రం చేసి కడగాలి. ప్లాస్టిక్ బాటిళ్ళను శాశ్వతంగా వాడలేం కదా, సో వాటిల్లో ఉండే రసాయనాలు తర్వాత బీపీఏ వంటివి నీటిలోకి చేరే ప్రమాదం ఉంది కాబట్టి వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండాలి. స్టీల్, కాపర్, గ్లాస్ బాటిల్స్ వాడటం చాలా చాలా మంచిది. సో బాటిల్సే కదా అని సింపుల్గా తీసేయకండి, ఈ విషయాలని కూడా గుర్తుంచుకోండి. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు డబుల్ కమిటా ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రైట్ మొత్తం జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ మాదాపూర్లో కలిశారు. పీఎంఏవైజీ పథకంలో మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని మాదాపూర్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని కలిశారు. పీఎంఏవైజీ కింద మొదటి 2 లక్షల ఇళ్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తన భూములను పరిశీలించడానికి వస్తున్న కాంగ్రెస్ నాయకులకు అన్ని ఏర్పాట్లు చేసి చూపిస్తానని హరీష్ రావు పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్లో సర్వే నెంబర్లతో సహా తన ఆస్తుల వివరాలను స్పష్టంగా వెల్లడించానని, అబద్ధాలు చెప్పవద్దని ఆయన సూచించారు. నిరంకుశ నిజాంను ఆదర్శంగా తీసుకుంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్లు భూములను దోచుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు మండిపడ్డారు. భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరపాలని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆధారాలుంటే కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని, 6 గ్యారంటీలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ భూ దోపిడీపై దండయాత్ర చేసి ఆ భూములను పేదలకు పంచుతామని హెచ్చరించారు. 22A అంశాలను ఫాస్ట్ ట్రాక్లో పరిష్కరించడానికి సీసీఎల్ఏ లోకేష్ కుమార్ చైర్మన్గా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో 9,700 ప్లాట్ల క్రమబద్ధీకరణ సమస్యను పరిష్కరిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలు, నిధుల దుర్వినియోగాన్ని వెలికితీయడమే కాంగ్రెస్ లక్ష్యమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మల్లు రవి సూచనల మేరకు ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి బస్సుల్లో సిద్దిపేటకు బయలుదేరినట్లు ఆయన వెల్లడించారు. మాజీ సీఎం కె చంద్రశేఖరరావుపై తప్పుడు ఆరోపణలు చేసి సభను తప్పుదోవ పట్టించారంటూ ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. ఎమ్మెల్యేలు పద్మారావు, గంగుల కమలాకర్ స్పీకర్ను కలిసి సీఎంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారతీయుల డిఎన్ఏలోనే ధర్మం ఉందని, ఇది అన్ని వయస్సుల వారు పాటించాల్సిన జీవన విధానమని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ఉజ్జయిని యువధర్మ సంసదలో మాట్లాడిన ఆయన, ప్రకృతిని, వన్యప్రాణులను కాపాడడం మన అందరి బాధ్యత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 7 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_Hyderabad ను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని వింటారు.

రెయిన్బో 101.9. స్టూడియోలో సమయం 4:07 దాటి 14 సెకండ్లు అవుతోంది. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఇంక్రెడిబుల్ ఇండియా. ఇవాళ ఫ్రైడే కదా, 4 to 5 ఇంక్రెడిబుల్ ఇండియా సెగ్మెంట్లో మనం ఒక మంచి పథకం గురించి, మన భారతదేశం ఇస్తున్నటువంటి పథకం గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందుగా మన భారతదేశం అంటే మన దేశం గొప్పతనం అంటే మనం మన దగ్గర కనిపిస్తున్న పెద్ద పెద్ద భవనాలు, టెక్నాలజీ, పరిశ్రమలు ఇవి మాత్రమే కాదు, మన చేతుల్లో తరతరాలుగా వస్తున్న కళ కూడా మన భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. ఒక వడ్రంగి చెక్కను అందమైన వస్తువుగా మార్చినప్పుడు, ఒక గుమ్మరి మట్టికి రూపం ఇచ్చినప్పుడు, ఒక స్వర్ణకారుడు బంగారానికి కళాత్మకతను జోడించినప్పుడు, ఒక దర్జీ తన చేతులతో వస్త్రాన్ని అందంగా తీసుకొచ్చినప్పుడు అక్కడ కనిపించేది కేవలం ఒక పని కాదు, మన భారతీయ సాంప్రదాయం.

లాంటి సాంప్రదాయ కళాకారులు చేతి వృత్తుల వారికి అండగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పిఎం విశ్వకర్మ. మరి పిఎం విశ్వకర్మ అంటే ఏంటి, ఎవరి కోసం ఈ పథకం, ఇందులో ఎలాంటి సహాయం లభిస్తుంది, మన ఇంట్లో మన చుట్టుప్రక్కల ఉన్న చేతి వృత్తుల వారు ఈ పథకం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది, ఈరోజు మన ఇంక్రెడిబుల్ ఇండియాలో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఇంక్రెడిబుల్ ఇండియా విత్ మీ యువర్ జాక్ రేణుతో ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఇంక్రెడిబుల్ ఇండియా వింటున్నారు. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ ఇంక్రెడిబుల్ ఇండియాలో పిఎం విశ్వకర్మ అంటే ఏంటి ఆ పథకం గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, మీ ఇంట్లో చెక్కతో అందమైన వస్తువులు తయారు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మట్టి కుండలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బట్టలు కుట్టే వాళ్ళు ఎవరైనా, బంగారు ఆభరణాలు చేసేవాళ్ళు, అంటే చేతి పనులు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు మాత్రమే యూస్ఫుల్ అవ్వచ్చు. పిఎం విశ్వకర్మ పథకం సాంప్రదాయంగా చేతి వృత్తులు, కళాకారుల పనుల్లో నిమగ్నమైన వారికి గుర్తింపుని, నైపుణ్యాభివృద్ధిని, ఆధునిక పనిముట్లు, రుణ సదుపాయం, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం, మార్కెటింగ్ ఇలాంటి వాటిల్లో హెల్ప్ చేస్తుందన్నమాట. మద్దతు ఇవ్వడంతో పాటు ఎలా వాళ్ళు ఒక బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు అనేది కూడా తెలియజేస్తుంది. అయితే ఈ పథకం ద్వారా అర్హులైన కళాకారులు, చేతి వృత్తుల వారికి పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ అలాగే ఐడి కార్డ్ అందించే విధానం కూడా ఉంది. అంటే వాళ్ళ సాంప్రదాయ వృత్తికి అధికారిక గుర్తింపు కల్పించడం ఈ పథకంలోని ముఖ్యమైన అంశాల్లో ఒకటి. ఇక రెండోది స్కిల్ ట్రైనింగ్. మన తాతలు తండ్రులు నేర్పించిన వృత్తి మనకు వచ్చి ఉండొచ్చు, కానీ కాలం మారుతోంది, మార్కెట్ మారుతోంది, కొత్త టూల్స్ వస్తున్నాయి, కొత్త డిజైన్స్ వస్తున్నాయి, ఆన్లైన్ మార్కెట్ పెరుగుతుంది. అందుకే పిఎం విశ్వకర్మలో బేసిక్ ట్రైనింగ్ అంటే 5 to 7 days, అలాగే అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఒక 15 days, అంతకంటే ఎక్కువ ఉంటే స్కిల్ అప్గ్రేషన్ అవకాశం కూడా ఉందన్నమాట. ట్రైనింగ్ అనేది మనకి నేర్చుకోవడంతో పాటు రోజుకు 500 స్టైఫండ్ కూడా ఇందులో ఉంటుందట. ఇక అంటే పాత నైపుణ్యానికి కొత్త పద్ధతులు జోడించడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇక మూడోది టూల్ కిట్ ఇన్సెంటివ్. అంటే ప్రతి కళాకారుడికి చేతి పనిమట్లు ఉంటే అతని పని మరింత సులభం అవుతుంది. అందుకే బేసిక్ స్కిల్ ట్రైనింగ్ ప్రారంభంలో వాళ్ళకి స్కూల్ టూల్ కిట్ ఇన్సెంటివ్ ఈ వౌచర్ రూపంలో అందించే ప్రొవిజన్ కూడా ఉందిట. అలాగే రకరకాలుగా అంటే ఇప్పుడు కుండలు తయారు చేసేవాళ్ళు, చెక్కలు తయారు చేసేవాళ్ళు, టైలర్స్, వాళ్ళ వాళ్ళ పనికి తగ్గట్టుగా వాళ్ళకి ఉపయోగపడే ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి అవసరానికి తగ్గట్టుగా ఆ టూల్స్ అనేవి మెరుగుపరచడానికి ఇవి ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అనేది ఈ పాట తర్వాత చెప్తారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
2: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
3: And every evening,

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసి పట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇంక్రెడిబుల్ ఇండియా వింటున్నారు. ఇవాళ ఇంక్రెడిబుల్ ఇండియాలో పిఎం విశ్వకర్మ అనే పథకం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ ఇందాక నా వృత్తిని అభివృద్ధి చేసుకోవడానికి డబ్బు అవసరమైతే ఎట్లా అనేది చాలామంది అడిగే మరో ముఖ్యమైన విషయం. నిజమే కదా, ఏ బిజినెస్ చేయాలన్నా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాదు కదా, ఫోన్ ద్వారా పేమెంటు, క్యూఆర్ కోడు, తర్వాత డిజిటల్ పేమెంట్స్, ఇవన్నీ మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. అంటే చిన్న చిన్న వర్క్ షాప్స్ మెరుగుపరుచుకోవాలన్నా కూడా, కొత్త టూల్స్ నేర్చుకోవాలన్నా, కొనాలన్నా, వ్యాపారాన్ని కొంచెం విస్తరించాలన్నా, ఇవన్నీ అవసరాలు ఉంటాయి. క్రెడిట్ సపోర్ట్ అనేది మెయిన్ మెయిన్ మెయిన్ మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అందుకే మనం ఈ రోజులో బిజినెస్ని డెవలప్ చేయాలంటే క్యాష్ అనేది చాలా అవసరమైంది. అందుకే పిఎం విశ్వకర్మలో ఎలిజిబుల్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి కూడా ఒక ఇన్సెంటివ్ ప్రొవిజన్ ఉంది. అధికారిక వివరాల ప్రకారం ప్రతి ఎలిజిబుల్ డిజిటల్ ట్రాన్సాక్షన్కి రూపాయి చొప్పున నెలకు సరిగ్గా 100 ట్రాన్సాక్షన్స్ వరకు ఇన్సెంటివ్ ఇవ్వబడుతుందట. ఇక నాలుగో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మార్కెటింగ్ సపోర్ట్. ఇదే కదా అసలైంది. ఒక కళాకారుడు అద్భుతమైన వస్తువు తయారు చేస్తాడు అనుకుందాం, దాన్ని కొనేవాళ్లకు ఆ ప్రోడక్ట్ ఎలా చేరుతుంది, అక్కడే మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యం. పిఎం విశ్వకర్మలో క్వాలిటీ సర్టిఫికేషన్, బ్రాండింగ్, అడ్వర్టైజింగ్, పబ్లిసిటీ, ఈ కామర్స్ వంటి మార్కెటింగ్ లింకేజెస్ ద్వారా కళాకారుల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెంపొందించేందుకు సపోర్ట్ ఇవ్వాలని పథకం లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. అంటే చేతి పని ఒక గ్రామంలో తయారయ్యి దాని మార్కెట్ ఒక నగరంలో ఉండొచ్చు, సరైన మార్కెటింగ్ ఉంటే ఇంకా దూరం కూడా వెళ్ళొచ్చు. మరి ఈ పథకం కింద ఎలాంటి వృత్తులు ఉన్నాయి అంటే, మనం పడవ తయారీదారులు, మేస్త్రీలు, కుమ్మరులు, బట్టలు, చేపలు, చీపులు తయారు చేసేవాళ్ళు, బొమ్మలు తయారు చేసేవాళ్ళు, క్షౌరం చేసేవాళ్ళు, కుమ్మరులు, స్వర్ణకారులు.

తాళాల తయారీదారులు, శిల్పులు, పూలమాలలు చేసేవారు. సో ఇలా సాంప్రదాయ ట్రేడ్స్కి ఈ పథకం పరిధిలో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి, మన దేశంలో చేతి వృత్తులు కేవలం ఒక లైవ్లీహుడ్ కాదు, అవి మన సంస్కృతికి, మన స్థానిక సాంప్రదాయాల కళలకు అనుసంధానమైన జీవన విధానాలు. అందుకే ఇవన్నీ అంటే వాళ్ళు తయారు చేసే చేతి పనిముట్లు కేవలం అక్కడి వరకే ఆగిపోకుండా మన దేశాన్ని కూడా దాటాలి, వాళ్ళ పని ఎంతోమందికి తెలియాలి, ఇంకొంతమందికి ఒకరి ద్వారా ఒకరికి పని అనేది రావాలి అనేదే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ట్రైనింగ్, టూల్స్, ఫైనాన్స్, డిజిటల్ సపోర్టు, మార్కెటింగ్ ఇవన్నీ ఈ పథకంలో ఉన్నాయి. అందుకే పిఎం విశ్వకర్మ ఆలోచన ఏంటంటే సాంప్రదాయ నైపుణ్యాన్ని గుర్తించడం మాత్రమే కాదు, ఇందాక నేను చెప్పిన టూల్స్ అన్నీ కూడా అందులో ఉండడం అన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం. ఇంక్రెడిబుల్ ఇండియా వింటున్నారు, నేను ఆర్జీ రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మీరు వింటున్నారు ఇంక్రెడిబుల్ ఇండియా. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. మీకు తెలుసా, ప్రభుత్వం ప్రకటించిన పథకం గురించి తెలుసుకోవటం ఒక విషయం, కానీ అర్హత, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, స్థానిక ఇంప్లిమెంటేషన్, ఈ వివరాలన్నీ తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి అధికారిక పిఎం విశ్వకర్మ పోర్టల్ లేదా ఎంఎస్ఎంఈ శాఖ అధికారిక సమాచారాన్ని పరిశీలించడం చాలా చాలా బెటర్. మన దేశం ఇంక్రెడిబుల్ ఎందుకు అంటే, మన దగ్గర టెక్నాలజీ ఉంది, సైన్స్ ఉంది, స్టార్టప్స్ ఉన్నాయి, కానీ అదే సమయంలో తరతరాలుగా చేతులతో అద్భుతాలు సృష్టించే మన కళాకారులు కూడా ఉన్నారు. ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నాను ఈ పథకం గురించి అనేది చెప్తాను ఈ పాట తర్వాత.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా, మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

పార్టీల సమన్వయంతో సంస్కరణలు తెచ్చి రైతుని దేశానికి భాగ్యదాతగా తీర్చిదిద్దుతామన్నారు. 22A భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. 3 అధికారులతో నియమించిన ఈ కమిటీ చైర్మన్గా సీసీఎల్ఏ కమిషనర్, సభ్యులుగా న్యాయశాఖ కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ ఉంటారు. బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి కె తారక రామారావు అన్నారు. మేనిఫెస్టో అమలుపై కాకుండా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారని ఆరోపించారు. తన జీవితం తెరిచిన పుస్తకం అని అన్ని ఎన్నికల అఫిడవిట్లలో తన భూములు, ఆస్తుల వివరాలు సుస్పష్టంగా చెప్పానని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నిరంకుశ నిజాంను ఆదర్శంగా తీసుకుంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్లు భూములను దోచుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరపాలని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆధారాలుంటే కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని, 6 గ్యారంటీలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ భూ దోపిడీపై దండయాత్ర చేసి ఆ భూములను పేదలకు పంచుతామని హెచ్చరించారు. భారతీయుల డిఎన్ఏలోనే ధర్మం ఉందని, ఇది అన్ని వయస్సుల వారు పాటించాల్సిన జీవన విధానమని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ఉజ్జయిని యువ ధర్మ సంసద్లో మాట్లాడిన ఆయన, ప్రకృతిని, వన్యప్రాణులను కాపాడడం మన అందరి బాధ్యత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 7 పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ANews_Hyderabad ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జేరేను, మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ 5 to 6 ఎవ్రీడే. తాజా ట్యూన్స్ లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తూ ఉంటుంది ఈ ఆర్. మనకి లైఫ్లో కొన్ని పాటలు ఉంటాయి, మనసులో ఏదో ఒక చిన్న పండగలాగా మొదలవుతూ ఉంటుంది. పాట మొదలయ్యేలోపే మన ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు వచ్చేస్తుంది. అలాంటి ఫ్రెష్, ఫన్, ఎనర్జెటిక్ ఫీల్ ఇచ్చే పాటల్లో ఇప్పుడు నెక్స్ట్ మనం వినబోయే పాట నేను బటర్ఫ్లై అనే పాట. ప్రత్యేకించి నేను సినిమా పేరు చెప్పక్కర్ లేకుండా ఫేమస్ అయిపోయిన పాట, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా నుంచి వచ్చిన అందమైన పాట. పాటలోని టైటిల్ లాగే బటర్ఫ్లై అంటే సీతాకొక చిలుక రంగురంగుల రెక్కలతో ఒక చోట ఎక్కువసేపు ఆగకుండా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందంగా మార్చుకుంటూ ఎగిరిపోతూ ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా కొంతమంది వ్యక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా వాతావరణమే మారిపోతుంది. వాళ్ళ నవ్వు, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ అల్లరి అన్నీ కలిస్తే మనసు కూడా బటర్ఫ్లై లాగా తేలికగా ఎగిరిపోతుంది. విశ్వనాథ్ అండ్ సన్స్ నుంచి వచ్చిన ఈ పాటలో కూడా అదే యూత్ఫుల్ ఎనర్జీ, క్యాచీ ట్యూన్, వినగానే హమ్ చేయాలనిపించే ఫీల్ కనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వాల్యూమ్ పెంచేసేయండి. నెక్స్ట్ మీకోసం ఈ కలర్ఫుల్ సాంగ్ వినిపిస్తున్నాను. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు తాజా ట్యూన్స్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: FM Rainbow 101.9.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: నేను అర్జిరేను, మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. సంగీతం అనేది మనకి ప్రయాణాల్లో ఉత్సాహం కావచ్చు, సంగీతంలో భక్తి కూడా ఉండొచ్చు. మన మూడ్కి తగ్గట్లుగా మనసుకు వెంటనే హాయినిచ్చేయచ్చు, మార్చేయచ్చు. ఆ పాట శక్తికి ఉంది, శక్తి ఆ పాటకుంది. కన్ఫ్యూజ్ అయ్యారా? ఏదైనా సరే మనం ఒక పాట విన్నాము అంటే మన మూడ్ డెఫినెట్గా మారుతుంది. మనం బాధగా ఉన్నాం అనుకోండి, ఆ మూడ్లో ఉన్న పాట వింటే మనం కూడా అలాగే బాధపడుతున్నట్టు ఫీల్ అయిపోతాం. లేదు, లవ్లో ఉన్నాం అనుకోండి, లవ్ సాంగ్ వస్తే ఇంకా లవ్లో మునిగి తేలుతాం. అండ్ రొమాంటిక్గా ఉన్నామంటే అలాంటి పాట ఏదైనా విన్నాము అంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇలాంటి విభిన్నమైన పాటలు మీకు డైలీ మేము వినిపిస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ రొమాంచితం అనే సినిమాలోంచి రాధారమణ అండ్ తర్వాత చలో చలో అనే రెండు పాటలు వినిపిస్తున్నాను. మామూలుగా రాధారమణ అంటే భక్తిభావాన్ని, మధురమైన సంగీతాన్ని మనసుకు చేరువేసే పాట అనుకుంటాం. ఇక చెల్లో చెల్లో అంటే ఏంటి, వెళ్దాం వెళ్దాం ముందుకు వెళ్దాం అని హ్యాపీ జర్నీ అన్నట్లుగా అనుకుంటాం. సరే, ఇంతకీ ఈ పాటలో మనకి లిరిక్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది పాట వింటే తెలుస్తోంది. సో అందుకే నేను మీకు రెండు సాంగ్స్ వినిపిస్తున్నాను, మనసుకు ప్రశాంతంగా, ఆ తర్వాత ఫుల్ ఎనర్జీ అనమాట. మీరు వింటున్నది ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బో తో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు తాజా ట్యూన్స్.

0: ఎంత చిత్రం తాజా ట్యూన్స్ వింటున్నారు. నేను ఆర్జిరేను, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. కొన్ని సందర్భాల్లో మనకి మనసులో ఏదో చెప్పాలనిపిస్తుంది, కానీ మాటలు బయటికి రావు. మనసు మాత్రం పరుగులు పెట్టేస్తూ ఉంటుంది. ప్రేమలో ఉన్నప్పుడు ఈ తొందర ఇంకా ఎక్కువైపోతుంది కదా, అంటే సుందరానికి సినిమాలోని ఎంత చిత్రం కదా అనే పాట కూడా అలాంటి ఒక అందమైన భావాన్ని చూపిస్తుంది. మనసులో ప్రేమ మొదలై తర్వాత వచ్చే ఆతృత, ఎదురుచూపు, చెప్పాలనే తపన, ఇవన్నీ కలిస్తే మనసుకు అసలు తొందరే ఎక్కువ. ప్రేమలో ఉన్న వాళ్లకు చిన్న విషయం కూడా పెద్ద విషయంలా అనిపిస్తుంది. ఒక చూపు కోసం ఎదురు చూడటం, ఒక మాట కోసం ఆగడం, ఎదుటి వాళ్ళు ఏం అనుకుంటారో తెలుసుకోవాలనే కుతూహలం, ఇవన్నీ ఈ పాటలో చాలా చక్కగా సరదాగా అనిపిస్తాయి. అందుకే ఈ పాట కేవలం ఒక ప్రేమ పాటలా కాకుండా ప్రేమ మొదలైనప్పుడు మనసులో జరిగే చిన్ని చిన్ని అల్లరిని గుర్తు చేసే పాటలాగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఆ మధురమైన తొందరలోకి మనము వెళ్ళిపోదామా? అంటే సుందరానికి సినిమాలోంచి ఎంత చిత్రం కదా అనే సాంగ్ మీకోసం.
1: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: FM Rainbow 101.9.

0: రెయిన్బో 101.9.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
2: నేను ఆర్జురిను, మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. మనసులోని మాటల్ని మాటలతో చెప్పలేకపోయినా ఒక పాట వింటే మాత్రం మన హృదయం మొత్తం మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. అలాంటి అందమైన అనుభూతిని కలిగించే పాటే ఈ హృదయాలే. ఫ్రమ్ ద మూవీ ఓ సుకుమారి సినిమా నుంచి వచ్చినటువంటి ఈ పాటలో ప్రేమలో ఉన్న రెండు హృదయాల మధ్య ఉండే అనుబంధం, ఆప్యాయత, చెప్పలేని భావాలను ఎంతో మధురంగా మనం వినొచ్చు. ఆ లిరిక్స్ అన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే, ప్రేమ అంటే ఎప్పుడు పెద్ద పెద్ద మాటలు కాదు, ఒక చిన్న చూపు, ఒక చిన్న చిరునవ్వు, మనసుకు నచ్చిన వ్యక్తి గుర్తొస్తే కలిగే ఆ తెలియని ఆనందం, ఇవన్నీ కలిస్తే అదే కదా ప్రేమంటే. ఈ పాట వింటున్నప్పుడు మనకు మనసుకు దగ్గరైన ఎవరో ఒకరు గుర్తొస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మంచి పాటలు మన జ్ఞాపకాలను కూడా స్వరం ఇస్తాయి. మరి ఆ మధురమైన భావాలను ఆస్వాదించాలంటే ఓ సుకుమారి మూవీలోంచి ఈ హృదయాలే అనే సాంగ్ వినాల్సిందే.

0: అమ్మకి చెప్పి ఫోటో కూడా ఇక్కడ పంపించేస్తా. వెళ్ళండి రా, తను మన ఫ్యామిలీ మెంబర్ లాంటిదే.
1: వద్దు బాబాయ్, నీ కొట్టేశా.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం, మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

రెయిన్బో 101.9. తాజా ట్యూన్స్ వింటున్నారు. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. భైరవకోన సినిమాలోంచి హమ్మ హమ్మ అనే పాట నెక్స్ట్ వినబోతున్నాము. ఊరి పేరు భైరవకోన. ప్రేమ, ఆకర్షణ, సరదా, చిలిపితనం అన్నీ కలగలిపి కనిపిస్తాయి. మనసుకు నచ్చిన వ్యక్తిని చూసినప్పుడు కలిగే ఆ ఎగ్జైట్మెంట్ మాటల్లో చెప్పలేని ఫీలింగ్, అండ్ పాటలోని ఫాస్ట్ బీట్, క్యాచీ ట్యూన్ మనల్ని ఒక మంచి మూడ్లోకి తీసుకెళ్తుంది. వింటూనే మనల్ని కదిలించి హమ్ చేయించి ఎంజాయ్ చేయించాలనిపించే పాట. మరి ఇంకొంచెం ఎనర్జీని పెంచడానికి ఈ పాట మీకోసం నేను ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఊరి పేరు భైరవకోన.

ఏపిక్ ఫస్ట్ ట్రైమెస్టర్ సినిమాలోంచి సంచారమే సాంగ్ విన్నారు. సూపర్ సాంగ్, లిరిక్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. గోరెటి వెంకన్న, హేషమ్ అబ్దుల్ వాహిబ్ పాడినటువంటి పాట, సూపర్ సాంగ్ అని చెప్పాలి. ఎస్పెషలీ ఈ పాటలో ఉన్న లిరిక్స్ చాలా చాలా సూపర్గా ఉంటాయి. వెంటనే ఉండండి తాజా ట్యూన్స్. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

రెయిన్బో 101.9. మరి కాసేపట్లో ఇది మన చట్టం. చెక్ బౌన్స్ గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ దండం రామరెడ్డి గారితో పరిచయం పార్ట్ 1. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: శ్రోతలకు నమస్కారం. చెక్ బౌన్స్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది దండం రామిరెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి దండం రామిరెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: నిత్య జీవితంలో జరిగే ఎన్నో పనులకి అటు మిత్రుల మధ్య కానీ వ్యాపార రీత్యా కానీ చెక్కులు ఇవ్వడం అనేది పరిపాటి.
1: అవునండి.
0: ఎవరైనా ఒకరికి చెక్కు ఇచ్చినప్పుడు ఆ చెక్కు తీసుకున్న వ్యక్తి వేసిన చెక్కు బౌన్స్ అయినట్లయితే ఎంత కాలానికి వాళ్ళు నోటీస్ ఇవ్వాలి?
1: చాలా మంచి ప్రశ్న అండి. దాదాపుగా చాలా కేసులు వీగిపోయేటువంటి కారణం అది. అంటే చెక్కు మీద డేటు రాసి ఉంటే మాత్రము, తేదీ రాసి ఉంటే మాత్రము, ఇప్పుడు బ్యాంకు ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా 90 రోజులు మాత్రమే ఆ యొక్క చెక్కు వ్యవధి ఉంటుంది. కాబట్టి ఆ లోపల తన యొక్క చెక్కును ప్రజెంట్ చేసుకున్నట్టయితే తన బ్యాంకులో తనకు చెక్కు రిటర్న్ ఒక మెమో ఇస్తారు, బ్యాంకు వాళ్ళు ఒక పత్రం ఇస్తారు, ఈ కారణం వల్ల రిటర్న్ అయింది, ఫలానా తేదీన రిటర్న్ అయింది అకౌంట్లో అని చెప్పి అన్నప్పుడు ఆ రోజు నుంచి గతంలో 15 రోజులు ఉండింది ఈ యొక్క వ్యవధి, ఇప్పుడు 30 రోజులు చేశారు, 2005 నుంచి 30 రోజులు దీని యొక్క పరిమితి పెంచారు. కాబట్టి 30 రోజుల లోపల వ్రాతపూర్వకమైన నోటీస్ ఇవ్వాలండి. ఆ చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఆ నోటీసు ముట్టిన తర్వాత అతనికి 15 రోజులు మళ్ళీ అందులో గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ముట్టిన రోజు నుంచి 15 రోజులు గడువు ఇవ్వాలి తను డబ్బులు చెల్లించడానికి. ఒకవేళ చెల్లించినట్టయితే 16వ రోజు నుండి కోర్టుకు కేసుకు వేసుకునేటువంటి అధికారం ఉంటుంది. ఆ రోజు నుంచి మళ్ళీ కూడా 1 నెల రోజుల లోపలనే ఇతను కోర్టులో కేసు వేయాలండి. ఒకవేళ అలా వేయనప్పుడు ఈ మధ్య ఒక 142 సబ్ క్లాస్ 2 అని చెప్పని ఇంకొక సెక్షన్ను కూడా జత చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఉదాహరణకి కరోనా సీజన్ మనం చూసాము, కరోనా సీజన్లో చాలామంది కోర్టులకు పోలేని పరిస్థితులు, ఆరోగ్య కారణాలు కానీ బయట ఉన్నటువంటి వాతావరణం, అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఏ కారణంతో కాలపరిమితి దాటిందో చెప్తూ ఒక పిటిషన్ వేస్తే కూడా కోర్టు వారు కొంచెం డిలేని కూడా క్షమించి అలాంటి వాటిని కూడా నెంబర్ చేసేటువంటి అవకాశం ఉందండి.
0: ఏదైనా అనివార్య పరిస్థితుల వల్ల మనము వేయడంలో లేట్ అయితే కనుక ఆ సహేతుకమైన కారణాన్ని కోర్టు ముందు పొందుపరిచి ఆ డిలేని కూడా కండోన్ చేసే అవకాశం
1: చేసి ఉంటుందండి. సాధారణంగా కోర్టు వారు నమ్మదగినటువంటి కారణం ఉన్నట్టయితే, అందులో ఒక బలమైన కారణంగా కనిపిస్తే ఖచ్చితంగా కోర్టు వారు ఎదుటి పక్షానికి నోటీస్ ఇవ్వకుండానే కేసును నెంబర్ చేయొచ్చు. చాలా డిలే అయినప్పుడు మాత్రం కొన్ని సందర్భాల్లో అక్కి ముద్దాయి పార్టీకి ముందుగానే నోటీస్ ఇచ్చి ఈ విషయంలో ఈ డిలే పిటిషన్ మీద మీరు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పుకోవచ్చు అని కూడా నోటీస్ ఇస్తారని, అది సాధారణంగా వారం 15 రోజులు అయితే అలాంటి నోటీస్ కూడా ఇవ్వకుండా నెంబర్ చేయొచ్చు, కేసును ముందుకు నడిపించవచ్చు అని చెప్పని యొక్క సుప్రీంకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది అమల్లో ఉందండి. ఇప్పుడు
0: నోటీస్ అందినట్టుగా ప్రూఫ్ ఎలా

0: ఊహించాలి.
1: నోటీసు మనం పంపించినటువంటి రాతపూర్వకమైన నోటీసు సాధారణంగా లాయర్ గారి ద్వారా కానివ్వండి, లేదంటే తన స్వయంగా కూడా రాతపూర్వకంగా ఇవ్వాలి. ఏదైనా రాతపూర్వకమైన నోటీసు పంపిన తర్వాత మనకది అవతల వ్యక్తికి చేరిందా లేదా ఎన్నడు చేరింది అనేది సాధారణంగా కేసు వేసినప్పుడు కోర్టు వారు చూసేటువంటి ఒక ముఖ్యమైన విషయం అది. అయితే మనకు పోస్టల్లో ద్వారా పంపించినప్పుడు సాధారణంగా ఈ యొక్క అక్నాలెడ్జ్మెంట్ పత్రం అనేది ఒకటి వాపస్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో అవి దారిలోనే పోతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ యొక్క రిజిస్టర్డ్ పోస్ట్ అనేటువంటి సిస్టమ్ అనేది ప్రభుత్వం తీసేసింది. ఇప్పుడు డైరెక్ట్గా స్పీడ్ పోస్ట్ ఉంది. స్పీడ్ పోస్ట్ ట్రాక్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది మనకు, ఆ కన్సైన్మెంట్ నెంబర్ దాన్ని, ఆ కన్సైన్మెంట్ నెంబర్ మనం ట్రాక్ చేసుకొని పంపిన వాళ్ళము, ఎన్నడూ ముట్టింది అతనికి అనేది అక్కడ ఒక ప్రూఫ్ వస్తుంది. ఆ ప్రూఫ్నే తీసుకొని దాన్ని అక్నాలెడ్జ్మెంట్ కింద దాన్ని మనము ఆ డేట్ని మెన్షన్ చేస్తూ ఫలానా తేదీ అతనికి ముట్టింది, నాకు డబ్బులు ఇవ్వలేదు ఆ రోజు నుంచి అని చెప్తూ ఆ ఆధారాన్ని కోర్టుకు వేయవలసి ఉంటుందండి.
0: ఈ కేసు వేసిన తర్వాత ప్రక్రియ ఎలా ఉంటుందండి?
1: కేసు వేసిన తర్వాత అండి కోర్టు వారు తన యొక్క ప్రమాణాన్ని తీసుకుని నెంబర్ ఇస్తారు. దానికి కేసుకు నెంబర్ ఇచ్చేసేసి ఒక సాధారణంగా అవతల వ్యక్తి ఉండేటువంటి యొక్క అడ్రస్ని చూసుకుని అతని అవతల వ్యక్తికి నోటీస్ పంపించడం జరుగుతుంది. కోర్టు వారి నుంచి చెక్ ఇచ్చిన వ్యక్తి కోర్టుకు హాజరేసిన తర్వాత 2 వాయిదాల వరకు తను ఎలాంటి జరిమానా లేకుండా కేసును కోర్టు నుంచి అన్ని పత్రాలు తీసుకున్న తర్వాత 2 వాయిదాలు తనకు అవకాశం ఇస్తున్నారు. ఏది ఒకవేళ అవతల వ్యక్తితో నేను రాజీ పడతాను, దయచేసి మీరు ఆ వ్యక్తితో నాకు రాజీ చేసి కేసును మూసేయండి అని చెప్పాను అనడానికి ఎలాంటి జరిమానా లేకుండా 2 వాయిదాలు ఉంటాయి. ఇప్పుడు ఒక 6 నెలల వ్యవధిలోనే దాదాపుగా కేసు అయిపోవాలి, కేసును పూర్తి చేయాలి ట్రయల్ కోర్ట్ అని సుప్రీంకోర్టు వారు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకొచ్చారు. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల కోర్టుల్లో పనిభారం వల్ల కొన్ని సందర్భాల్లో కేసులు ఇంకా కొద్దిగా దూరంగా కూడా పోతాయండి.
0: కేసు వేసిన వాళ్ళు ఏ ఏ సాక్ష్యాలని కోర్టు ముందు పొందుపరచాల్సి వస్తుందండి?
1: ముందుగా అండి తను కేసు వేసిన వ్యక్తి తనే మొదటి సాక్షిగా కోర్టు ముందుకు వస్తాడు. తను ఏదైతే తన యొక్క కేసులో చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నింటినీ వ్రాతపూర్వకంగా కంప్లైంట్ వేసినటువంటి వ్యక్తికి మాత్రం వ్రాతపూర్వకంగా తన సాక్ష్యాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉందండి. ఒకవేళ ఈ ప్రామిసరీ నోట్లు ఇలాంటివి ఉన్నప్పుడు అందులో సాక్షులు ఉంటే వాళ్ళని కూడా సాక్షులను పెడితే ఖచ్చితంగా ఆ యొక్క కేసుకు బలం చేకూరుతుందండి. అరుదు అయిన కేసుల్లో బ్యాంక్ ఆఫీసర్స్ని పిలిచి ఫలానా కారణంగా చెక్ ఫెయిల్ అయింది, ఆ రోజు బ్యాలెన్స్ లేదు కాబట్టి మేము తిరిగి పంపడం అయింది, ఇలాంటి విషయాలను రుజువు చేయాల్సి వస్తే మాత్రం ఆ యొక్క బ్యాంక్ ఆఫీసర్లను కూడా పిలువచ్చండి.
0: అడ్వకేట్ రామరెడ్డి గారు, ముఖ్యంగా చెక్ మీద ఉండే ఆ సంతకము, ఆ చెక్ లీఫ్లెట్ ఏదైతే వాడతారో అది ప్రామాణికంగా చూస్తారు కదా, ఈ సంతకం నాది కాదు వేరే వాళ్ళే ఇలా చేసి ఆ కక్ష ఎవరైతే కేసు వేశారో వాళ్ళే నా సంతకం పెట్టి ఇలా తీసుకున్నారు అని చెప్పినట్లయితే దాని పట్ల ఏ చర్యలు ఉంటాయండి?
1: చూడండి ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా చెక్ ఇచ్చినప్పుడు తన అవసరానికి డబ్బులు తీసుకున్నా, అవసరానికి అరువుగా వస్తువులు తీసుకున్నా, కొనుగోలు చేసినప్పుడు కూడా చెక్ ఇచ్చినప్పుడు అది ఒక నమ్మకం కోసం ఇచ్చేయడానికే ఈ యొక్క చెక్ అనేది ఉంది. ఆ చెక్కుని తను డబ్బులు ఎగ్గొట్టాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఈ చెక్ సంతకం నాది కాదని మామూలుగా ఒక సాధారణమైన సమాధానం చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అలా తను ఆ ప్లీ తీసుకున్నందుకు తను అది రుజువు చేయాలి. తన యొక్క ప్రామాణికమైన సంతకాలను కోర్టు వారికి వేసి ఈ యొక్క అవసరమైనటువంటి తను ఖచ్చితంగా సంతకం తనది కాదు, ఇందులో ఎక్కడో ఒక పొరపాటు జరిగింది అని అనుకున్నప్పుడు ఆ పరిస్థితులను రుజువు చేయడానికి తను కోర్టు వారిని సాక్ష్యాధారాల చట్టాన్ని ప్రకారంగా సెక్షన్ 45, 73 సెక్షన్ల ప్రకారంగా ఒక పిటిషన్ దాఖలు చేసుకుని ఒకవేళ తను అంత గట్టిగా తను వాదించినప్పుడైతే పంపాలి. లేదంటే ఊరికే నేను చేయలేదు నా సంతకం కాదు అన్న కోర్టులు ఎలా తీసుకుంటాయంటే ఒకసారి నీ చెక్కు నీ చేయి దాటి అతను అవతల వ్యక్తి చేతికి ఎందుకు పోయింది, పోయింది ఆ చెక్కును తరిగి నువ్వు తెప్పించుకోలేదు కేసు వేసేంత వరకు అని అంటే ఈ చెక్కు నీది అతని చేతికి పోయిందంటే నీవే ఇచ్చినట్టుగా భావించాలి అని 100 తీర్పులు ఉన్నాయండి. ప్రతి ఒక్కరు ఇలాగే ఎగగొట్టడానికి చేసేటువంటి భావం కింద తీసుకుంటున్నారు. ఒకవేళ కాదు నిజంగా నీవు దాన్ని రుజువు చేస్తానంటే సాక్ష్యాధారాల చట్టం ప్రకారంగా దానికి ఒక దరఖాస్తు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కోర్టు వారు నీ యొక్క విజ్ఞప్తిని స్వీకరించి పంపిస్తే అక్కడ వచ్చేటువంటి యొక్క తీర్పును బట్టి తీర్మానాన్ని బట్టి కేసు నడుస్తుందండి. కానీ సంతకం నాది కాదన్నంత మాత్రం క్లోజ్ చేయడానికి వీల్లేదు.
0: బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరైతే క్లెయిమ్ చేస్తారో వాళ్ళపైనే
1: అంతే అండి. అంతే అండి.
0: అడ్వకేట్ గారు, మనం గమనిస్తుంటాము చిన్న చిన్న చేబదులు తీసుకుంటుంటారు, అంటే వాటికి
1: నోటి మాట
0: ద్వారా 5,000, 10,000, 20,000 వాళ్ళ తాహతను బట్టి, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉండే సన్నిహిత్యాన్ని బట్టి తీసుకుంటుంటారు.

0: కొంతకాలం అయిన తర్వాత ఇంతింత వడ్డింత అయినట్టు పెద్ద అమౌంట్ అవుతుంది. అప్పుడు ఈ అన్ని అమౌంట్లని కూడగలిపి ఒక ప్రామిసరీ నోటు, ఒక చెక్కు తీసుకుంటే ఇంత అమౌంట్ ఇచ్చినట్టుగా మీకు ప్రూఫ్ అయినా దాఖలా కానీ ఏదైనా ఉందా అంటే చెప్పడానికి వీలు పడదు కదండి, దాన్ని ఎలా చేస్తారు?
1: అలా ఏం లేదండి. చాలాసార్లు అంటే సాధారణంగా ఒక వ్యక్తి అలవాటుగా అంటే వడ్డీ వ్యాపారం చేసే వాళ్లకు మాత్రమే అవతల వ్యక్తికి ఎన్నిసార్లైనా కానీ అప్పుగా ఇచ్చేటువంటి ఒక అధికారం కానీ లేకపోతే ఒక వీలు కానీ ఉంటుంది చట్టంలో. అంటే ఎవరైనా చేయబదులుగా వరుసగా అంటే అలవాటుగా మాటి మాటికి అప్పులు ఇతను ఇవ్వడము అతను తీసుకోవడము అని చెప్పినప్పుడు ఖచ్చితంగా కోర్టు ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇతను అలవాటుగా అప్పులు ఇచ్చాడంటే ఇతని యొక్క మనీ లెండింగ్ వ్యవహారం చేస్తున్నాడు. అంటే బయట మార్కెట్లో ఏదైతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉంటాయో, మనీ లెండర్స్, పాన్ బోకర్స్ అని ఇవాళ రేపు మనం చూస్తున్నాం కదా, అలాంటి వాళ్ళు తప్ప మిగతా ప్రైవేట్ వ్యక్తులు అలవాటుగా రోజుల తరబడి లేకపోతే ఎన్నో వ్యవహారాలు చాలా అప్పులు ఇచ్చామని చెప్పి అని చెప్పి ఒకటే కేసు వేసినప్పుడు ఖచ్చితంగా ఈ వ్యక్తి చాలా సమస్యలు ఎదుర్కొంటాడండి, చెక్కి తీసుకున్న వ్యక్తి. ఎందుకంటే అతనికి వడ్డీ వ్యాపారం చేసే అలవాటు ఉంది అని అన్నప్పుడు చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసిన దానికి చెక్కు అనేది చెల్లదండి. ఇతనికి లైసెన్స్ ఉంటే తప్ప, స్థానిక తహసీల్దార్ గారి దగ్గర నుంచి మనీ లెండర్స్ యాక్ట్ ప్రకారంగా ఒక లైసెన్స్ ఉన్న వ్యక్తి మాత్రమే ఎన్నిసార్లైనా అప్పులు ఇవ్వచ్చు, ఎన్ని అప్పులకు కలిసి ఒక చెక్కు కూడా తీసుకోవచ్చు. కానీ మన మార్కెట్లో సమాజంలో ప్రతి వ్యక్తి కూడా అడిగాడు కదా అని చెప్పని ఇస్తూ పోయి చివరికి ఇవన్నిటికి కలిసి ఒకటే చెక్కు తీసుకున్నంటే చాలా సమస్యలు వస్తాయి. ఖచ్చితంగా ఇతను వడ్డీ కోసం ఇచ్చాడు అంటాడు కాబట్టి అది చట్టవిరుద్ధమైనటువంటి చర్యగా భావించి చాలా సందర్భాల్లో ఈ యొక్క చెక్కు కేసులు వీగిపోయే అవకాశం ఉంటుంది.
0: ఈ చెక్ బౌన్స్ కేసు ఒకవైపు, ఆ ప్రామిసరీ నోటుని ఆధారం చేసుకుని సివిల్ కోర్టులో రికవరీ కోసం ఒక కేసు వేస్తుంటారు.
1: అవునండి.
0: ఈ రెండు ప్యారలల్గా నడవడానికి అవకాశం ఉందా?
1: చాలా మంచి ప్రశ్న అండి. ఈ యొక్క ఒక చెక్కు నాకు చెల్లుబాటు కాలేదు అని అంటే అందులో నుంచి నాకు రావాల్సిన డబ్బులు దాని కారణంగా రాలేదని కేసు వేసిన వ్యక్తి, చెక్కు కేసు కేవలము శిక్ష మాత్రమే చూపిస్తోంది. రెండు వింతలుగా జరిమానా వేయొచ్చు, లేదంటే కేవలం జైలు శిక్ష వేయొచ్చు, రెండుగాని వేయొచ్చు. ఇవన్నీ నిర్ధారణ అయ్యడానికి నాకు డబ్బులు, నా డబ్బులు నాకు వస్తే చాలు అనుకున్న వ్యక్తి ఏదైతున్నాడో సపరేట్గా సివిల్ కేసు ముందుగా కూడా వేసుకోవచ్చు అండి, చెక్కు మీద, ప్రామిసరీ నోటు మీద, లేదంటే ఇందులో కూడా ఇది వేస్తున్నాక కూడా ఇదే పత్రాలను ఆధారం చేసుకొని వేయొచ్చు అండి. కానీ సివిల్ కేసు మాత్రము ఈ యొక్క వ్యవహారం నుంచి నోటీసు ముట్టిన నుంచి 3 సంవత్సరాల లోపల ఖచ్చితంగా సివిల్ కేసు దాఖలు చేయాలండి. 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఇది సివిల్ కేసు అనేది చెల్లుబాటు కాదు, దానికి ఒక కాలపరిమితి ఉంది. 2 కేసులు ఒకేసారి వేయొచ్చండి. ఒకవేళ సివిల్ కేసు ముందుగా తీర్మానమై ఇతనికి డబ్బులు వడ్డీతో కానీ లేదంటే అక్కడ సివిల్ కోర్టు వారు ఇచ్చే తీర్పును ఆధారంగా ఏదైతే తీర్పు వచ్చేసినప్పుడు, ఇంకా ఈ యొక్క చెక్కు కేసుల్లో ఒకవేళ ఇతనికి కాంపెన్సేషన్ కింద చెక్కును రెండింతలుగా జరిమానా వేసే అధికారం ఉంది కదా, అది మినహాయింపడం జరుగుతుందండి. శిక్ష కూడా వేయచ్చు, క్రిమినల్ కేసులో రుజువైతే శిక్ష అదనంగా ఉంటుంది.
0: క్రిమినల్ కేసులో ఉండే ఈ చెక్ బౌన్స్, చెక్ ఫెయిల్ అయిన కేసు కనుక నిరూపణ అయితే, అటువైపుగా నడుస్తున్న ప్రామిసరీ నోట్ సివిల్ దావా పైన ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది?
1: క్రిమినల్ కేసులో ఇతను కాంప్లైనెంట్ అంటే కేసు వేసిన వ్యక్తి గెలిచి ఎదుటి వ్యక్తికి శిక్ష పడడము లేదంటే కాంపెన్సేషన్ రూపంగా జరిగింది అన్నప్పుడు, అక్కడ కూడా సివిల్ కేసులో కూడా కేవలం అక్కడ వడ్డీ వ్యవహారాలు లేదంటే కోర్టు ఖర్చులు ఇలాంటివి ఉంటే మాత్రమే అక్కడ కోర్టు వారు ఆర్డర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తీర్పును అక్కడ తీసుకెళ్ళి ఆ యొక్క ముద్దాయి అక్కడనే నాకు 2 ఇంతలుగానో నాకు ఆర్డర్ అయింది, నేను పే చేశాను అని అన్నాడంటే ఈ ఆ యొక్క అక్కడ తీర్పులో ఆ అమౌంట్ని అక్కడ కూడా మైనస్ చేస్తారండి. కాకపోతే కోర్టు ఖర్చులు, వడ్డీ అవన్నీ ఇవన్నీ ఉంటే ఆ కేసు వేసినప్పటి నుండి ఈ కాంప్లైనెంట్కు సివిల్ దావా వేసిన వ్యక్తికి రావాల్సినవి వాటికి సపరేట్గా అందులో ఫ్రాక్షన్గా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. క్రిమినల్ కేసులో శిక్ష పడ్డంత మాత్రాన సివిల్ కేసు ఇమీడియట్గా ఏకపక్షంగా క్లోజ్ చేయాలనేటువంటి చట్టం లేదు.
0: అడ్వకేట్ గారు, మనం గమనిస్తూ ఉంటాము కొందరు అదే పనిగా అప్పులు చేయడము, అందరికీ చెక్కులు ఇవ్వడము చూస్తుంటాము. అలాంటి సందర్భాల్లో ఒక 2-3 కేసుల్లో వాళ్ళు నేరస్తులుగా ప్రూవ్ అయిన తర్వాత ఆ సాక్ష్యాన్ని తర్వాత చెక్కులు వేసిన వాళ్ళు వాళ్ళ బిహేవియర్ని ప్రూవ్ చేయడానికి వాడుకోవచ్చా?
1: లేదండి. ఇద్దరి మధ్యలో జరిగింది అయినా కానీ ఈ యొక్క ప్రస్తావన, ఈ కేసు ప్రస్తావన వేరే కేసుల్లో తను కంప్లైంట్ వేసినప్పుడు కానీ చెప్పి ఉంటే, ఆ యొక్క విషయం ప్రస్తావించున్నప్పుడు మాత్రమే ఆ విషయాన్ని మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు, వాదించేటప్పుడు కోర్టు వారి దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ అతను 4 కేసులు ఎదుర్కొన్నాడు కాబట్టి, ఆ కేసులలో అతను ముద్దాయిగా తీర్మానించబడ్డాడు కాబట్టి ఇక్కడ కూడా

తప్పు చేసినట్టుగా భావించండి అని ఒక కోర్టు వారిని నమ్మించడం వృధా. కోర్టు వారు కూడా అలా తీసుకోండి, ఏ కేసుకో ఆ కేసు దాని పరిస్థితులు, ఆ యొక్క సందర్భం, ఆ సాక్ష్యాలను బట్టి మాత్రమే ఆ కేసు పోతుంది. కానీ ఒక కేసులో ఉన్నటువంటి

ఇప్పటి వరకు మనము ఇదే మన చట్టం శీర్షికలో చెక్ బౌన్స్ గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ దండెం రామిరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హలో హైదరాబాద్, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? సిటీ అయితే వినాయకుడి పండాల్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఒక చిన్న మ్యూజికల్ కాన్సర్ట్, చిన్నదేం కర్మ, పెద్ద మ్యూజికల్ కాన్సర్టే. ప్రతి గల్లీలో గణేష్ పాటలతోని అలా ఒక చిన్న కాన్సర్ట్ లెవెల్లోనే జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే హైదరాబాద్లో ఒక పెద్ద కాన్సర్టే అనుకోవాలి. సైలెంట్గా ఉన్న ట్యాంక్బండ్ ఏరియా కూడా నిమజ్జనాలతో కొంచెం హడావిడిగా మారిపోయింది. సో యా, దిస్ ఈజ్ అబౌట్ అవర్ సిటీ. అండ్ ఈరోజు మనం మంచి టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాము. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్, ఎఫ్ఎం రెయిన్బో 101.9, మీ ఆర్జే నందినితో.

0: 解了。
1: హైదరాబాద్స్ హార్ట్ బీట్ సికింద్రాబాద్స్ వైబ్ ఎఫ్ఎం రెయిన్బో బ్రింగ్స్ ఇట్ అలైవ్. దట్స్ రైట్, వైబ్రెంట్ హైదరాబాద్ ఈజ్ యువర్ ఎంటర్‌టైన్‌మెంట్ గేట్వే టు ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ టౌన్. మ్యూజిక్, కల్చర్, స్పోర్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఆల్ ప్యాక్డ్ ఇన్ వన్ వైబ్రెంట్ షో. సో వెదర్ యూఆర్ చిల్లింగ్ అట్ ట్యాంక్ బండ్ ఆర్ షాపింగ్ అట్ చార్మినార్, స్టే ట్యూన్డ్, స్టే బ్రైట్. వైబ్రెంట్ హైదరాబాద్ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: 6:31 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో యూజువలీ మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆ మూడే డిఫరెంట్గా ఉంటుంది కదా, చాలా ఎనర్జెటిక్గా అన్నీ రెడీ చేసుకోవాలి, అందరినీ ఇన్వైట్ చేయాలి, మనం కూడా ఇన్వైట్ చేసిన వాళ్ళని వెళ్ళి కలవాలి అన్న ఎనర్జీ డిఫరెంట్గానే ఉంటుంది. అప్పుడు ఎంత ఆఫీస్ వర్క్ ఉన్నా సరే వీ వోంట్ మేక్ ఎనీ ఎక్స్క్యూజెస్, నాకు ఆఫీస్ వర్క్ ఉంది, ఈరోజు నాకు ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే నేను వచ్చేసరికి టయర్డ్ అయిపోతాను అన్న ఎక్స్క్యూజెస్ అసలే రావు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ ఇన్ అవర్ హెడ్, మనం ఎలా ఆలోచించుకుంటే మన డే అలా ఉంటుంది. అంతే కదా, నీకు కూడా అంతేనా, ఆలోచించు మరి. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని.
1: He got flow, we got style. Make it move with a smile. Everybody step up.

హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. రోహన్ ఫస్ట్ జాబ్ జాయిన్ అయినప్పుడు శాలరీ తక్కువే ఉండే, కానీ ఇంట్లో అప్పుడు తనకి ఉన్న రెస్పెక్ట్ మాత్రం అబ్బా. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలంటే అమ్మ 7కి లేపి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి, లంచ్ బాక్స్ ప్యాక్ చేసి, లంచ్ మర్చిపోకు, హెల్మెట్ తీసుకో అని చెప్పేది. నాన్న కూడా బైక్లో పెట్రోల్ ఉందా, డబ్బులు ఏమైనా కావాలంటే అడుగురా అని అడిగేవారు. అలా కొన్ని ఇయర్స్ గడిచాయి, దెన్ రోహన్ గాట్ ప్రమోటెడ్. మంచి హైక్ వచ్చింది, అందరికీ స్వీట్స్ పంచారు, నాన్న రిలేటివ్స్కి చెప్పారు, అమ్మ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయింది. ఇవన్నిటితో పాటు ఇంకొక బోనస్ కూడా వచ్చింది, అదే వర్క్ ఫ్రమ్ హోమ్. ఫస్ట్లో అదొక డ్రీమ్ లాగా అనిపించింది, ఇంకా ట్రాఫిక్ ఉండదు, ట్రావెల్ ఉండదు, మార్నింగ్ ఎర్లీగా లేవాల్సిన అవసరం ఉండదు, లైఫ్ ఇక సెట్ అని రోహన్ అనుకున్నాడు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్లాట్ ట్విస్ట్ ఉంది, అదేంటో పదండి చూసేద్దాం. రోహన్ లేచావా? లేచా అమ్మా. టైం 9 అవుతుంది, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 7కే లేచేసేవాడివి, ఇప్పుడు చూడు. అప్పుడు ట్రావెల్ ఉండేది కదమ్మా, ఇప్పుడు ట్రావెల్ టైం సేవ్ అవుతుంది కదా. సరే సరే, ముందు బ్రష్ చేసి స్నానం చేసుకో, ఇదిగో బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద పెట్టేస్తా, నేను టెంపుల్కి వెళ్తున్నా, గ్యాస్ వస్తుంది, కొంచెం చూసుకో. అమ్మా నాకు మీటింగ్ ఉంటుందేమో. ఏం కాదు, ఇంట్లోనే ఉంటావు కదా, చూసుకో అని చెప్తూ అమ్మ టెంపుల్కి వెళ్ళిపోయింది. కొంచెం సేపటికి రోహన్ ఎగ్జాక్ట్గా మీటింగ్లో ఉన్న టైంకి డోర్ బెల్ రింగ్ అయింది. ఇట్ వాజ్ ద గ్యాస్ డెలివరీ. రోహన్ క్లయింట్ కాల్లో ఉండడం వల్ల డోర్ ఓపెన్ చేయలేకపోయాడు, అండ్ సో ఆ గ్యాస్ వాడు వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ అ వైల్ అమ్మ టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసింది. రోహన్ గ్యాస్ వచ్చిందా? వచ్చిందమ్మా, కానీ అతను వెళ్ళిపోయాడు, నేను మీటింగ్లో ఉండే సో డోర్ ఓపెన్ చేయలేకపోయా. ఏంటి వెళ్ళిపోయాడా? నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు చెప్పాను కదా కొంచెం చూసుకో అని. అమ్మా నేను చూద్దామనే అనుకున్నా, కానీ క్లయింట్ కాల్లో ఉండే అమ్మా. ఒక 2 మినిట్స్ డోర్ ఓపెన్ చేస్తే ఏమయ్యేది? అమ్మా 2 మినిట్స్ అనేది మ్యాటర్ కాదు, క్లయింట్ కాల్ అమ్మా, కెమెరా ఆన్లో ఉంటుంది, అలా కాల్ మధ్యలో ఏమని చెప్పి వెళ్ళమంటావు? ఏదో ఒకటి చెప్తావు రోహన్, అసలు ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏంటో. నేను ఇంటెన్షనలీ చేయలేదు కదమ్మా, నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కాబట్టి చూస్తావని అనుకున్నారా? అమ్మా ఇంట్లో ఉన్నా అని ప్రతి పనికి నేను అవైలబుల్గా ఉండలేను కదా, ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను వర్క్లో ఉన్నా అని మీకు తెలుసు. ఇప్పుడు ల్యాప్టాప్ ముందు కూర్చుంటే నేను వర్క్ చేస్తున్నానో లేక ఫ్రీగా ఉన్నానో మీకు కనిపించట్లేదు. నువ్వు వర్క్ చేస్తున్నావని నాకు తెలుసురా, కానీ ఆఫీస్లో ఉంటే వర్క్ అని క్లియర్గా నాకు తెలుస్తుంది, కానీ ఇప్పుడు నాకు ఏది అర్థం కాదు. నువ్వు టీవీ చూస్తూ పాటలు వినుకుంటూ ల్యాప్టాప్తో కూర్చుంటావు అప్పుడప్పుడు, అప్పుడు నువ్వు పని చేస్తున్నావా లేదా అని నాకు ఎలా తెలిసేది? అదా ప్రాబ్లం. కానీ రోహన్ నేను కూడా ఒకటి చెప్తా, మేము ఇంటెన్షనల్గా నిన్నేం డిస్టర్బ్ చేయాలని అనుకోము, నువ్వు వర్క్ చేస్తున్నావని మాకు తెలుసు, కానీ మా ప్రాబ్లం ఏంటంటే నువ్వు వర్క్ చేస్తున్నావని మేము చూడలేము. నాకు తెలుసమ్మా, కానీ నేను కూడా ఇంటెన్షనల్లీ ఇగ్నోర్ చేయట్లేదు కదా. అది నాకు తెలుసు, కానీ నువ్వు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నిన్ను చూసి రోహన్ వర్క్లో ఉన్నాడు అని చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. మార్నింగ్ వెళ్ళావంటే ఈవినింగ్ వచ్చేవాడివి, ఆ మధ్యలో 8 అవర్స్ నీ ఆఫీస్ టైం అని మాకు క్లియర్గా తెలిసేది. ఇప్పుడు నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా ముందే ఉంటావు, అప్పుడప్పుడు ల్యాప్టాప్ ముందు కూర్చుంటావు, అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటావు, మధ్యలో రూమ్ లోపలికి వెళ్తావు, అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తావు. మేము ఎలా డిస్టింగ్విష్ చేయాలరా, ఎప్పుడు రోహన్తో మేము మాట్లాడగలము, ఎప్పుడు ఆఫీస్ పని చేస్తున్నాడు అని మాకు ఎలా తెలుస్తుంది? ఇవన్నీ నీకు చెప్తే నీకేమో కోపం. కోపం కాదమ్మా, కొంచెం ఫ్రస్ట్రేషన్. మార్నింగ్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఆఫీస్, ఈవినింగ్ ల్యాప్టాప్ క్లోజ్ చేస్తే ఇంట్లో, రెండు ప్లేసెస్ ఒకటే అయిపోయాయి నాకు. ఇప్పుడు వర్క్ మధ్యలో ఇంట్లో పని చూడాలన్నా ఇట్స్ ఫ్రస్ట్రేటింగ్. ఇంట్లో ఉన్నా కాబట్టి మీ అందరితో అప్పుడప్పుడు మాట్లాడుతుంటా, కానీ అప్పుడప్పుడు మాటలో పడి మర్చిపోయి

నేను ఆ వర్క్ కూడా మిస్ అవుతున్నా. వర్క్ చేస్తే ఏమో మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, మీతో కూడా కాసేపు ఉందాము అని అనిపిస్తుంది. మరి మా సైడ్ నుంచి కూడా మాకు కూడా ఒక క్లారిటీ ఇవ్వురా, నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు రోహన్ని డిస్టర్బ్ చేయకూడదు అనే థాట్ మాకు ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ ఇప్పుడు నువ్వు పక్కన రూమ్లోనే కూర్చొని ఉంటే గ్యాస్ వచ్చింది, కొరియర్ వచ్చింది, కరెంట్ వాడు వచ్చాడు, రోహన్ చూస్తాడులే అని అనిపిస్తుంది. నువ్వు ఆఫీస్ పని చేస్తున్నావని మాకు క్లియర్గా తెలియాలి రోహన్. మీటింగ్ ఉంటే డోర్ క్లోజ్ చేసుకో, బిజీ ఉంటే చెప్పు, ఫ్రీ అయితే బయటికి రా, అప్పుడు మాకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు రోహన్తో మాట్లాడచ్చా లేదా ఆఫీస్ పనిలో ఉన్నాడా అని. సరే అమ్మా, నువ్వు వర్క్లో ఉంటే మేమేమి నేను డిస్టర్బ్ చేయం, కానీ వర్క్ అయిపోయాక నువ్వు కూడా ఆ ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి మాతో కొంచెం టైం అయినా స్పెండ్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ అయిపోయాక ఇంటికి వచ్చేవాడివి, అప్పుడు ల్యాప్టాప్ని పక్కన పెట్టేసి మాతో కూర్చునేవాడివి. ఇప్పుడు ఆఫీస్ ఇంట్లోనే ఉంది కాబట్టి నువ్వు రోజంతా వర్క్ చేయడం కూడా ఏమి కరెక్ట్ కాదు. 7 అయిందంటే నీ ల్యాప్టాప్ క్లోజ్ చేయాలి నువ్వు. అదేంటమ్మా, మరి లేకపోతే ఇంట్లో వర్క్కి బౌండరీస్ కావాలంటే అదే ఇంట్లో వర్క్కి డెడ్ లైన్స్ కూడా ఉంటుంది కదా. రోజంతా పని చేసినా రాత్రికి మళ్ళీ ఇంకొక మెయిల్ ఇంకొక కాల్ అని అంటావు, చూస్తూ చూస్తూ నైట్ అంతా కూడా అయిపోతుంది. నువ్వు ఇంట్లోనే ఉన్నా నీతో సరిగ్గా మాట్లాడడానికి కూడా మాకు టైం దొరకదు. కరెక్టే అమ్మా, నువ్వు వర్క్ని సీరియస్గా తీసుకుంటున్నావని నాకు తెలుసు రోహన్, అండ్ వీ రెస్పెక్ట్ దాట్ ఆల్సో. కానీ ఇంట్లో ఉన్న టైం మొత్తం ఆఫీస్కే ఇచ్చేస్తే ఇక ఇంటికే మిగులుతుందిరా. అందుకే వర్క్ టైంలో మేము నీ వర్క్ని డిస్టర్బ్ చేయం, కానీ వర్క్ అయిపోయాక ఆ ల్యాప్టాప్ పక్కన పెట్టి మాతోనే ఉండు, సరేనా? సరే అమ్మా, ఈవినింగ్ తర్వాత ఇక ఇంట్లో ఆఫీస్ క్లోజ్. డియర్ లిసనర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఆఫీస్ని ఇంటికి తీసుకురావడం అని మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఆఫీస్ ఇంటికి వచ్చిందన్న దానికన్నా ఆఫీస్ టైం, ఫ్యామిలీ టైం మధ్య ఉన్న బౌండరీస్ మాత్రం వెళ్ళిపోతాయి. మనం ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్కి మనం ఫిజికలీ కనిపిస్తాం, కానీ మన వర్క్ వాళ్ళకి అప్పుడప్పుడు కనిపించదు. అందుకే వాళ్ళకి ఇంట్లో ఉన్నాడు కదా అనే ఫీలింగ్ వస్తుంది. మన సైడ్ నుంచి చూస్తే నేను వర్క్ చేస్తున్నా అనే ఫ్రస్ట్రేషన్ మనకు ఉంటుంది, కానీ రెండు సైడ్స్లో తప్పు లేదు. ప్రాబ్లం ఏంటంటే సేమ్ హౌస్లో ఉన్న ఇద్దరు సేమ్ టైంని డిఫరెంట్గా చూస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ మనకి ట్రావెల్ టైంని సేవ్ చేసింది, ఫ్లెక్సిబిలిటీనిచ్చింది, కానీ ఇంట్లో వాళ్ళకి మన ఆఫీస్ని కనిపించకుండా చేసింది. అందుకే కొంచెం కమ్యూనికేషన్, కొంచెం బౌండరీస్, కొంచెం అండర్స్టాండింగ్ రెండు వైపులా ఉండాలి. బికాస్ సమ్టైమ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్లో హార్డెస్ట్ పార్ట్ వర్క్ చేయడం కాదు, ఇంట్లో వాళ్ళకి ఐఎమ్ హోమ్ బట్ ఐఎమ్ స్టిల్ అట్ వర్క్ అని అర్థం చేయించడం. డియర్ లిసనర్స్, ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మళ్ళీ కలుద్దాం, నమస్కారం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: 7:12 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, ఇవాళ మన అనువంత ఎపిసోడ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చూసుకున్నాము, విన్నాము. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు అసలు మనం ఏం చేస్తున్నాము, ఏ మీటింగ్స్లో ఉన్నామో ఇంట్లో వాళ్ళకి తెలీదు. వాళ్ళకున్న ఎగ్జైట్మెంట్ ఏంటి, అరే ఈరోజు మన పిల్లలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, కలిసి తినొచ్చు అని అమ్మ నాన్నలు ఎగ్జైట్ అయిపోతారు. కానీ మనకి ఏ టైం మీటింగ్స్ ఉన్నాయో అవి మనకే తెలుసు. మీటింగ్కి ముందు ఒక ప్రిపరేషన్, మీటింగ్ అయ్యాక మీటింగ్లో ఏం జరిగింది అన్నది ఆలోచించడము, ఆ తర్వాత వర్క్ చేసుకోవడము, ఇలా మీటింగ్ వర్క్ మధ్యలో డే ఎక్కడ వెళ్ళిపోయిందో అర్థమే అవ్వదు. ఈ గ్యాప్లో పాపం వాళ్ళు పిలిచినా మన వర్క్ స్ట్రెస్ వల్ల కొన్నిసార్లు చిరాకు పడతాము, అవును కదా? అది ఎంతవరకు కరెక్ట్? అసలు మనం ఎందుకు స్ట్రెస్ ఉన్నామో వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఏదో ఆప్యాయంగా అరే ఈరోజు కలిసి తిందాము, ఈరోజు ఇంట్లో ఉన్నావు కదా అన్న ఇన్నోసెన్స్లో మనల్ని పిలుస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా కామన్ అయిపోయాయి. ఇంట్లో ఉన్నా ఇంట్లో ఉండటం లేదు కదా. ఓ వెల్, మనమే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎదుటి వాళ్ళని కూడా మనము సాటిస్ఫై చేయాలి. ఎదుటి వాళ్ళు ఎవరు? మన అమ్మ నాన్న అండ్ సిబ్లింగ్స్. ఇంట్లో ఉన్న వాళ్ళని, వాళ్ళ ఎమోషన్స్ని కూడా పట్టించుకోవడము. అఫ్కోర్స్ స్ట్రెస్ ఉన్నప్పుడు కొంచెము లేదమ్మా, లేదు నాన్న, ఎందుకు నేను బిజీగా ఉన్నాను, ఒక్క 5 మినిట్స్లో వస్తా, ఒక 10 మినిట్స్లో వస్తా అని చెప్తే వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు? డెఫినెట్లీ అర్థం చేసుకుంటారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ మనం ఈరోజు హలో రెయిన్బోలో కూడా కొంచెము ఇలాగే మాట్లాడుకుందాము. కోవిడ్ అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా కామన్ అయిపోయింది. సో మీరు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, కొన్ని ఫనీ ఎక్స్పీరియన్సెస్ ఆర్ కొన్ని స్ట్రెస్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, ఏదైనా సరే నాతో పంచుకోవడానికి డయల్ చేయాల్సిన నంబర్ 0404023234 8 2 1 0 4 0 2 3 2 3 00 0 4 0 2 9 7 0 4 7 1 5. అండ్ యూ కెన్ ఆల్సో వాట్సాప్ టు మీ. వెల్ స్టేడియం టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం నెంబర్ 101.9. దిస్ ఇస్ యర్ జాక్ నందిని అండ్ మనం మాట్లాడుకుంటున్నాము వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్పీరియన్సెస్ గురించి, అవి హ్యాపీ అయినా స్ట్రెస్ఫుల్ అయినా.

0: 7:20 స్టూడియో క్లాక్ లో టైమ్ అండ్ యూఆర్ ట్యూన్ ఇన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, వర్క్ ఫ్రమ్ హోమ్ సినారియోస్ అవి హ్యాపీ అయినా స్ట్రెస్ఫుల్ అయినా ఏదున్నా మనం ఈరోజు మాట్లాడుకుందాం అన్నాను కదా. సో మన ఫస్ట్ కాలర్ ఎవరో లైన్లో ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడేసుకుందాము. స్టే ట్యూన్డ్. హలో,
1: శుభ సాయంత్రం మేడం గారు, బాగున్నారా?
0: గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నాను. మీరు బాగున్నారా?
1: నేను చాలా బాగున్నానమ్మా. కే రమేష్ మాట్లాడుతున్నాను. మీ పేరమ్మా?
0: రమేష్ గారు, నేను నందిని మాట్లాడుతున్నాను.
1: నందిని గారు, ధన్యవాదం. బాగుందమ్మా, చాలా బాగుంటాం. కనీసం వారానికి ఒక్క రోజు అయినా మా ఇంట్లో మా శ్రీమతికి కొంచెం రిలీఫ్ ఇచ్చి కాఫీ టీ కనీసం బయట నుంచి టిఫిన్ చెప్పాను. అట్లా కనీసం వారానికి ఒక్కసారి చేస్తే చాలా సంతోషం ఉంటుంది.
0: ఓ, అయితే మీరు ఇంట్లో పనుల గురించి మాట్లాడుతున్నారా? నేను అడిగిన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి ఆఫీస్ పనులతో ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్నది టాపిక్ అండి. సో ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. చాలా చాలా సిచ్యువేషన్స్ అవుతూ ఉంటాయి. మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు డోర్ తెరవటము, మ్యూట్లో ఉందో లేదో మనకే తెలుస్తుంది, పాపం వాళ్ళు తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న ఎంబారసింగ్ మూమెంట్స్ అప్పుడు కొంచెం అయ్యో అనిపిస్తుంది, కానీ తర్వాత గుర్తు చేసుకొని నవ్వుకోవడానికి బాగుంటాయి. అండ్ మనం మీటింగ్స్ అటెండ్ అవుతున్నప్పుడు కొంచెం పెద్ద క్రౌడ్ ఉన్న మీటింగ్స్ అప్పుడు చాలామంది వీడియోస్ ఆన్ ఉంటాయి, అండ్ కొంతమంది మాట్లాడే విధానం చూసి మన ఇంట్లో వాళ్ళు ఫన్నీగా కూడా చేస్తూ ఉంటారు. సో ఆల్ దీస్ సినారియోస్ ఆర్ వెరీ క్యూట్, ఎంబారసింగ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్ఫుల్. బట్ ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఇంట్లో వాళ్ళని కూడా మేనేజ్ చేయడము ఇంకొక టాస్కే అది. వెల్, మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: ఆల్ రైట్ లిజనర్స్, సో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ సినారియోస్ గురించి మాట్లాడుకుంటున్నాము, అండ్ మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాము. హలో,
3: హలో, నమస్కారం నందిని గారు.
2: నమస్కారం అండి ప్రభాకర్ గారు, గుడ్ ఈవినింగ్.
3: వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా, బాగున్నారా?
2: బాగున్నాను, మీరు కూడా బాగున్నారా?
3: బాగానే ఉన్నాను, బెంగళూరులో ఉన్నాను. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కరెక్ట్ గా నాకు సరిపోయింది అనమాట, అయింది మీ కహాని వింటూ ఉంటే.
2: ఓకే,
3: ఎందుకంటే మా అమ్మాయి ఆల్రెడీ ఇద్దరు వర్క్ ఫ్రమ్ హోమేను, వీక్లీలో 2 డేస్ ఆఫీస్కి వెళ్తుంటారు, మిగతా రోజులు వర్క్ ఫ్రమ్ హోమేను. అసలు ఆఫీస్కి వెళ్ళి వస్తేనే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు, ఇంట్లో ఉంటే 5 నిమిషాలు నాతో మాట్లాడడానికి కూడా కాదు వాళ్ళకి. పోనీ అమ్మ నేను అన్ని తయారు చేస్తాను, ఎందుకంటే ఈవినింగ్ వంట గాని స్నాక్స్ గాని మనకి ఏం తయారు చెయ్యాలో చెప్పే అని చెప్పని అడుగుతాను, అది కూడా వాళ్ళకి టైం ఉండదు, అంత బిజీ లైఫ్ అనమాట వాళ్ళకి.
2: ఓకే,
3: ఒకరోజు ఇలాగే కొంచెం కోపం పడ్డాను మా అమ్మాయి మీద, ఏమంటాం ఇలాగైతే నేను వెళ్ళిపోతాను హైదరాబాద్ కని, అలా కాదు డాడీ ఇది ఇలా ఉంటుంది అని చెప్పని నాకు అర్థమయ్యేటట్టు చెప్తే అప్పుడు నేను కూడా అర్థం చేసుకున్నాను.
2: ఎందుకంటే ఇది మన అందరికి కొత్తే కదా,
3: అందరికి కొత్త. వాళ్ళు ఏమిటంటే వర్క్ అసలు ఎంత బిజీగా ఉంటుందంటే, నేను స్కూల్ కి పిల్లలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు దించినప్పుడు ఆ పేరెంట్స్ ఉంటారు కదా, అంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే పర్వాలేదు
2: అవును
3: పిల్లలకి ఉంటారు, అది లేని వాళ్ళ పరిస్థితి అసలు చెప్పని అలవి కాదమ్మా. వాళ్ళు హడావిడిగా వస్తారు స్కూల్ కి, పిల్లలను ధనాదం దించేస్తారు గేట్ దగ్గరే, మళ్ళీ ఉరుకులు పరుగులు, ఏమిటో ఈ లైఫ్, ఈ కొత్త ప్రపంచం చూస్తున్నాను అనమాట నేను. నా 60 ఏళ్ల జీవితంలో 63 ఏళ్ల జీవితంలో ఈ ప్రపంచం చూడలే, అప్పుడు మాది వేరు, మా జనరేషన్ వేరు,
2: టోటలీ డిఫరెంట్ అండి. మేము కూడా మా పేరెంట్స్ ని ఇట్లా ఇంట్లో వర్క్ చేయడం చూడలేదు కదా, బయటకు వెళ్ళి చేస్తారు, నాన్న వెళ్తారు నాన్న వస్తారు, అదే తెలుసు.
3: అవునవును, అయితే కానీ మంచి కహాని ఇచ్చారు మంచి మంచి విషయాలు నేను కూడా తెలుసుకున్నాను.
2: అవును,
3: అయ్యో నేను కూడా ఇలా అంటే బాధనేం కాదు,
2: అవును చిన్నప్పుడేమో పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోయాము, బయటకు వెళ్ళి రావడం వల్ల అని బాధపడేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లో ఉన్నా చేయలేకపోతున్నాము.

0: ఇంకొకటి, నేను ఇంతకుముందు నాకు ఈ విషయాలని తెలియక ముందు ఏమిటి మీరు ఐటీ వాళ్ళందరూ వీకెండ్స్ లోనే పరిగెడుతుంటారు ఎంజాయ్ చేయడానికి అటు ఇటు తిరగడానికి ట్రిప్పులు గట్రా అనుకునేవాడిని. ఇప్పుడు నాకు అర్థం అవుతున్నది శుక్రవారం అయితే నేనే శనివారం ఎక్కడికైనా బయలుదేరుదాం పదండి అని అంటున్నాను నేనే.
1: కరెక్ట్, అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది.
0: వారం అంతా వీళ్ళు కష్టపడి పనిచేసి ఒకసారి ఇదైపోతారు, కొద్ది రిలాక్స్ అనేది కావాలి
1: ఖచ్చితంగా.
0: అప్పుడు నేను అర్థం చేసుకున్నాను అనమాట, లేకపోతే అంత ముందు అనుకునేవాడిని వీళ్ళు ఏమిటి వీళ్ళు ఎలా పరిగెడుతుంటారు సాటర్డే వస్తేనే అని చెప్పి. కానీ అది కొంచెం రిలాక్స్ కూడా కావాలి వాళ్ళకి ఆ రెండు రోజులు.
1: అవునవునండి,
0: అయితే మళ్ళీ మండేకి తయారైపోతారు
1: అంతే, మళ్ళీ దానికి రెడీ అయిపోతారు
0: అయిపోతారు యాక్టివ్ గా అయిపోతారు.
1: అవునవును, థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: ఓకే, థ్యాంక్ యూ. ఓరేడు ప్రభాకర్, నమస్కారం నందిని గారు.
1: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే వర్క్ కి బయటికి వెళ్ళే వాళ్ళము, సో ఇంటికి వచ్చినప్పుడు పని గురించి ఆలోచన ఉండేది కాదు. వర్క్ వెళ్ళినప్పుడు అసలు ఇంటి విషయాల గురించి ఆలోచన కూడా ఉండే కాదు. సో పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి ఒక ప్రాపర్ కాంక్రీట్ బ్యాలెన్స్ అనేది ఉండేది, ఒక బౌండరీ అనేది చాలా క్లియర్ కట్గా ఉండేది. ఇంటి విషయాలు ఆఫీస్లో మాట్లాడే వాళ్ళం కాదు, అండ్ గుర్తు కూడా వచ్చేది కాదు. అదే సేమ్ థింగ్ వర్క్ విషయాలు ఇంట్లో కూడా ఉండేవి కాదు. మేబీ ఏమైనా చిన్న చిన్న డిస్కషన్స్ ఓవర్ ద డిన్నర్ వచ్చేవేమో, కానీ అంత ఇంపాక్ట్ చేసేవి కాదు మన టైంని. ఇప్పుడు కంఫర్ట్ జోన్లో కూర్చొని వర్క్ చేయగలుగుతున్నాము అన్న ఒక్క సాటిస్ఫాక్షన్ మాత్రం ఉంది. కానీ ప్రాపర్గా బ్యాలెన్స్ చేయకపోతే, ప్రాపర్గా పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి బౌండరీ గీయలేకపోతే పర్సనల్ లెవెల్లో కూడా కొంచెము ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే అదే రూమ్లో యూ మైట్ బి రీడింగ్ ఆర్ యూ మైట్ బి స్లీపింగ్, అండ్ అదే రూమ్లో వర్క్ చేయడము, అదే ఇంట్లో తినటము పడుకోవటము వర్క్ చేయటము, మళ్ళీ రిలేటివ్స్ని హోస్ట్ చేయడము, ఇలా ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ అనేది చాలా మిక్సప్ అయిపోయి కిచిడీ కిచిడీ అయిపోతుంది కదా. వెల్, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని అంటే పర్సనల్గా మనము డ్రా చేయాల్సిన లైన్సే వీటిని ఓవర్కమ్ చేయగలుగుతాము. వెల్, యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9 మీ ఆర్జే నందినితో.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: Well, mana next caller line lo unnaru. Let's talk to them. Hello.
2: Hello. Good evening.
1: Good evening, Andy. Mee peru?
2: Shobha.
1: Shobha garu. So, cheppandi.
2: Mee peru vinledabba, cheppava?
1: Nandini.
2: Nandini. నేను ఫోన్ లో వింటూ ఫోన్ తో ట్రై చేస్తున్నా, అందుకే నేను కొంచెం మిస్ అయ్యా.
1: ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో చెప్పండి.
2: వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కదా, చాలా మేలేనబ్బా.
1: మీరు చేస్తారా వర్క్ ఫ్రమ్ హోమ్?
2: నేను హౌస్ వైఫ్, నేనంత చదువుకోలేదు, 9th వరకే చదువుకున్నా. గానీ
1: నో ప్రాబ్లం. కానీ అదేమంటారు, నిజం చెప్పాలంటే చేసే వాళ్ళు మేల్ అనుకోరు. అందుకు మీరు మేల్ అంటున్నారంటే మీరు చేస్తారా అని అడిగా.
2: అంటే బెటర్ కదా, ఇప్పుడు ఫ్యామిలీస్ ఉంటారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తారు, పిల్లల్ని చూసుకోవచ్చు, స్కూల్ కి పంపొచ్చు. అలా ఇప్పుడు పెట్రోల్ సేవ్ అవుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది, డ్రెస్లు కూడా మనం ఇంట్లో ఏదంటే అది వేసుకోవచ్చు.
1: కరెక్ట్ కరెక్ట్ పాయింట్, ఇదైతే నేను ఒప్పుకుంటాను. ఎక్కువ రెడీ అవ్వాలి.
2: ఇప్పుడు రోజు అంటే అబ్బా ఈ రోజు ఆ రోజు డ్రెస్ వేసుకోవాలని ఉంటుంది, ఆడవాళ్ళకైనా ఎవరికైనా.
1: మళ్ళీ ఇది రిపీట్ అవ్వద్దు.
2: ఒక జీన్స్ 10 సార్లు వేసుకున్నా ఎవరు అడగరు.
1: అవును,
2: మనం ఒక చీర ఇంకోసారి కట్టే అయ్యో ఇదేనా ఇలా అంటారు వాళ్ళద్దరు.
1: కరెక్ట్ అండి.
2: కూడా జర్నీ చేస్తారు కదా, అలసిత తగ్గుతుంది. లంచ్ బాక్స్ కట్టుకెళ్ళాలి, అది కూడా తగ్గుతుంది.
1: తగ్గుతుంది, మంచిగా వేడి వేడిగా తినొచ్చు. అలా మైక్రోవేవ్ లో వేడి చేసుకునే బదులు
2: మనం తినే ముందే చేసుకుని తినొచ్చు.
1: తినొచ్చు.
2: పిల్లలు స్కూల్ ఉండొచ్చేసరికి వాళ్ళకి వెల్కమ్ చెప్తాం, హ్యాపీగా ఉంటారు.
1: ఎలా అంటే ఒక కాయిన్ కి రెండు సైడ్స్ ఉన్నట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ కి కూడా ఉన్నాయి.
2: అటు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తారు, పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు, పిల్లల్ని స్కూల్లో దింపి వాళ్ళు కూడా కొంచెం హర్ట్ అవుతున్నారు. ఏంది మా అమ్మ నాన్న ఎప్పుడు మాతో గడపట్లేదు అంటున్నారు, కానీ మనకు 70 అయ్యేదాకా ఇప్పుడు కుదరట్లేదండి. ఇద్దరు జాబ్ చేయాలి పాపం, స్కూల్ ఫీజులు, నర్సరీ పిల్లోడు అంటే మినిమం 100,000
1: అంతే అంతే. అది మన కోసం పని చేయడానికి లేదు, రేపు వాళ్ళ కోసం.
2: అంటే ఇప్పుడు భిక్ష మీద కాల్స్ వస్తుంది, మళ్ళా ఏమేమో పార్టీ అది ఇది అని 1,000 రూపాయలు 1,500 అంటారు. ఏమేమో పండగలు ఉంటాయి, ఆవిటికి కూడా డబ్బులు కావాలంటారు. పక్కోడు కొంటున్నాడు కదా, ఎదుటోడు కొనాలి, ఇలా అలా అయిపోతుంది. ఈ చదువుల విషయంలో ఫీజులు తగ్గాలబ్బా, నాకైతే ఇలా అనిపిస్తుంది. మిడిల్ క్లాస్ చాలా సఫర్.

0: అనుకుంటున్నారు. అందరూ సాఫ్ట్వేర్స్ ఉండరు కదా అమ్మా.
1: అవును, అందరూ సాఫ్ట్వేర్
0: మామూలు జాబ్ చేసుకున్నట్టు నుండి 50,000 జీతం 30,000 జీతం వాళ్ళు ఉంటారు. చదివించకపోతే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో
1: అదొక భయం ఉంటది.
0: మేకలు ఆవులు కాయించాలన్నా లేవు, ఇప్పుడు మేతలు లేవు, కంపెనీలు వేస్తున్నారు. ఆ గొడ్లను మేపుకోవడానికి కూడా ప్లేస్ లేదు.
1: అవునవును, కరెక్ట్.
0: చదివించాలి. టోటల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బెస్ట్
1: బెస్ట్ అంటున్నారు. ఓకే,
0: ఫ్యామిలీస్.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్, ఇందాకన్నట్టు ఒక క్రాయిన్కి రెండు సైడ్స్ ఉన్నట్టు ప్రతిదానికి ప్లస్ అండ్ మైనస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఇట్స్ బ్రైటర్ సైడ్ అండ్ డార్కర్ సైడ్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, జస్ట్ బికాస్ లైన్స్ విల్ బీ బ్లర్డ్. ప్రొఫెషనలిజంకి పర్సనల్ లైఫ్కి లైన్స్ ఎంత బ్లర్గా ఉంటే అంత కెయాస్ ఉంటుంది. సో స్టార్ట్ కాంక్రిటైజింగ్ యువర్ లైన్స్, యువర్ బౌండరీస్. సో ఓకే, 9 to 5 మన వర్క్ అవర్స్ అయితే ఖచ్చితంగా గెట్ యువర్ వర్క్ డన్ బై 9 to 5. 5 తర్వాత మేబీ ఒక 45 మినిట్స్ ఆఫ్ బఫర్ అండ్ నాట్ మోర్ దెన్ దాట్. ఆఫీస్లో కూడా ఎవ్రీబడి విల్ రెస్పెక్ట్, అలా రెస్పెక్ట్ బౌండరీస్ని డెఫినెట్లీ రెస్పెక్ట్ చేసే టీమ్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి. ఎక్స్ట్రా వర్క్ ఉంటే కంపెనీ వాళ్ళే చెప్తారు, లైక్ యూ నీ నాట్ వర్క్ ఆర్ స్ట్రెచ్, ఇంత ఎక్స్ట్రా ఎందుకు వర్క్ చేస్తున్నారు, ఓవర్లోడ్ అవ్వడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయేమో అని ఆ లోడ్ని కూడా డెలిగేట్ చేసే టీమ్స్ ఉన్నాయి. సో బీ ఇన్ సచ్ అ గుడ్ ఎన్విరాన్మెంట్. సో లుక్ ఫర్ యువర్ ప్రాపర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంత ప్రాపర్గా 9 to 6 వర్క్ క్లోజ్ చేశాక ఆఫ్టర్ దాట్ ఇట్స్ కంప్లీట్లీ యువర్ పర్సనల్ టైం. ఇంట్లో ఉన్నందుకు లెట్స్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ప్రాపర్గా మన హెల్త్, ఫిట్నెస్ అవి చూసుకోవడము, ఫ్యామిలీకి కావాల్సిన టైం ఫ్యామిలీకి ఇవ్వటము, ఇంట్లో సరుకులకి తేవాలి అంటే ఇద్దరు కలిసి వెళ్ళండి. I know we have online orders, we have door deliveries, but still ఎన్ని రోజులు అయింది రైతు బజార్కి వెళ్ళి తీసుకొని రావడము? ఐఎమ్ బీయింగ్ వెరీ స్పెసిఫిక్, రైతు బజార్కి వెళ్ళటము, వీకెండ్ వెజిటబుల్ మార్కెట్స్కి వెళ్ళడము, బికాస్ వీ హ్యావ్ అదర్ సూపర్ మార్కెట్స్. అది కండిషన్డ్ ఎన్విరాన్మెంట్, బట్ యాక్చువల్ ఎసెన్స్ ఆర్ యాక్చువల్ ఎక్స్పీరియన్సెస్ మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాపర్గా వెజిటబుల్ మార్కెట్కి ఎవ్రీ డే వెజిటబుల్ మార్కెట్స్ ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి, లేకపోతే ఫార్మర్స్ మార్కెట్స్ ఉంటాయి. సో ఇలాంటి ప్లేసెస్లో వెళ్ళి తెచ్చుకుని ఆ ఫన్, ఆ టైం స్పెండ్ చేసిన ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఒకసారి చేయండి, యూ విల్ లుక్ ఫార్వర్డ్ టు ఇట్. సిస్టమ్ ముందు కూర్చొని ఉంటే ఏది చేయాలనిపించదు. సిస్టమ్ ముందు నుంచి కదిలి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేంత వరకే ఆ కష్టము. వన్స్ వెళ్ళాక యూ విల్ డెఫినెట్లీ love that time you have spent with your family and you will also crave for that time. Well, you are listening to Akashwani Hyderabad FM Rainbow 101.9. let's keep talking on this topic. Stay tuned.

0: ఓకే, మన నెక్స్ట్ కాల్తో మాట్లాడేద్దాము. హలో హలో,
1: హలో,
0: నమస్కారం అండి. రమణయ్య గారు బాగున్నారా?
1: బాగున్నాను తల్లి. నువ్వు కూడా బాగుండాలని భగవంతుడి విఘ్నేశ్వరుని కోరుకుంటా.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు నీకు.
0: మీకు కూడా.
1: అదే మా టాపిక్ వచ్చేస్తే ఇది వర్క్ టు హోమ్, వర్క్ అండ్ హోమ్ ఉంది కదా, ఇది చాలా కష్టం. ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి వాళ్ళకు ఉన్నది, ఇప్పుడు వీళ్ళు చౌక్ చౌక్ కనిపించుకొని ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉపయోగం.

0: పాయింట్ వాళ్ళకే సరిపోతుంది, వాళ్ళ పనికే వాళ్ళు ఒత్తిడి అయిపోతుంది. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ చాలా ఒత్తిడి అయిపోతుంది. మా ఇంట్లో ఉద్యోగం చేస్తున్నాను కాదు కదా, ఇద్దరులో వచ్చే ఒకరు బాంబేలో ఉన్నారు, ఒకరు ఇక్కడ ఇక్కడే ఉన్నాడు. మా అబ్బాయి ఇక్కడే ఉంటాడు, అబ్బాయి కూడా వర్క్ హోమ్ ఉంటాడు, ఉపాధి ఆఫీస్ పోతాడు, వారానికి రెండు రోజులు మూడు రోజులు ఆఫీస్ పోతాడు, ఇంట్లో చేస్తా. అయితే ఈ బయటకు పోయేదే మెయిన్ ఇల్లు, ఎందుకంటే అక్కడ కొంచెం రిలాక్స్డ్ గా బయటకి అట్లా తిరిగి వస్తారు. అంటే ఇంట్లో ఉంటే ఏమైతుందంటే ఎవరికి ఉపయోగపడదే పని, వాళ్ళు ఉపయోగ ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడరు, ఈ చెవే ఆ చెవే వాళ్ళకి పని, చెల్లు వాళ్ళకి పని. కాబట్టి ఇది చాలా కష్టమైన పని అమ్మా, ఇది చాలా ఒత్తిడి పని.
1: కాబట్టి
0: చాలా ఒత్తిడి పని కాబట్టి అయితే ఏం చేస్తారు, తప్పని తప్పదు ఇది తప్పదు కాబట్టి తప్పనిసరిగా చేయాల్సిందే, తప్పదు జీవితం అంతా ఇది చేయాల్సిందే. వేరే రంగాల్లో అయితే ఇప్పుడు సాయంత్రం వరకు 5 గంటల వరకు చేస్తారు, ఇంటికి పోతారు, వాళ్ళకి ఏం ఒత్తిడి ఉండదు. ఇప్పుడు చాలా ఒత్తిడి సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా ఒత్తిడి అమ్మా.
1: సో ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి సాఫ్ట్వేర్ వాళ్ళది గడుస్తుంది అంటారు.
0: అవునమ్మా.
1: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
0: ఓకే అమ్మా.
1: సో ఎస్, చేసే వాళ్ళకి ఏం చేస్తున్నాము అని అనిపించదు, కానీ చూసే వాళ్ళకి మాత్రము ఎంతసేపు ఆ స్క్రీన్లో వాళ్ళతో మాట్లాడుతావు, ఎంతసేపు ఒకే విషయం గురించి డిస్కస్ చేస్తారు. అండ్ ఇంకొన్ని సినారియోస్ ఎలా ఉంటాయంటే, మీటింగ్స్ అనేవి ఇంట్లో అమ్మలు లేకపోతే నాన్నలు లేదు మన సిబ్లింగ్స్ వాళ్ళు కూర్చొని ఫాలో అవుతూ ఉంటారు. డైలీ స్టాండప్ కాల్స్లో డిస్కస్ చేసే టాపిక్స్ ఒకసారి లేకపోయినా ఒకసారి వాళ్ళకి టాపిక్ అర్థమవుతుంది. మాట్లాడే వాళ్ళ గొంతు విని ఎవరు మాట్లాడుతున్నారో కూడా గుర్తుపడతారు. అండ్ నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైందంటే, ఒక టాపిక్ గురించి మా టీం వాళ్ళు ఒక వారం రోజులు డిస్కస్ చేశారంటే, విచ్ ఈవెన్ ఐ డోంట్ రియలైజ్, మా మమ్మీ అడుగుతున్నారు లైక్ ఎందుకు ఒకటే టాపిక్ గురించి చేసేస్తే అయిపోతుంది, మీకు ఏం చేయాలో తెలుసు కదా, ఒక దాని గురించి ఎందుకు ఇంత డిస్కస్ చేస్తారు అని. సో అప్పుడు నేను చెప్పాను అన్నమాట, అమ్మా కమ్యూనికేషన్ ఇస్ ద కీ అని ఊరికే అనరు, ఒకటి ఇక్కడి నుంచి అక్కడ కదపాలంటే చాలా అప్రూవల్స్ కావాలి, చాలా డిస్కషన్ కావాలి, అందరి ఒపీనియన్ని మనం వినాలి, అర్థం చేసుకోవాలి, అందరూ ఓకే అంటేనే ఒక పని అనేది జరుగుతుంది, అది కంపెనీలో ఒక హార్మోనీ అనేది తీసుకొని వస్తుంది. అదే మనం ఇంట్లో కూడా పాటించామనుకో, ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకొని అర్థం కాకపోతే అర్థం చేయించి ఎందుకు చేస్తున్నాం అన్న విషయాన్ని కొంచెం డిస్కస్ చేసి మనం కూడా ఇంట్లో మన ఫ్యామిలీలో రిలేషన్స్లో ఇలాంటి సిస్టమ్ తీసుకొస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. అప్పుడు గొడవలు ఉండవు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు, ఎలాంటి దూరాలు కూడా పెరగవు అని. అంటే అవును కరెక్టే కదా అని అనింది. ఇంత పెద్ద పెద్ద కంపెనీలు నడుస్తున్నాయి అంటే ఎందుకు ప్రాపర్గా అందరు కూర్చొని మాట్లాడుకొని ఎంత డిస్కషన్ చేస్తే ఒక టాపిక్ని అంత రిఫైన్ చేయొచ్చు అన్నమాట. కొన్ని ఉంటాయి మేబీ ఇర్రెలెవెంట్ ఉండొచ్చు, కొన్ని డిస్కస్ చేశాక దిస్ క్యాన్ బి స్క్రేప్డ్ అవుట్ అని మనం డిసైడ్ అవ్వచ్చు. బట్ టు డిసైడ్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి స్క్రేప్డ్ అవుట్ వీ హ్యావ్ టు డిస్కస్ ఫస్ట్. సో ఎందుకు చిన్నగా కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ సార్ట్ అవుట్ అవుతాయి కదా. ఇది కూడా అంతే. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9.

0: వెల్కమ్ బ్యాక్. 7:57 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వర్క్ ఫ్రమ్ హోమ్ సినారియోస్ గురించి మాట్లాడుతున్నాము అండ్ మనతో మాట్లాడడానికి ఈరోజు లాస్ట్ కాలర్ ఎవరు చూసేద్దాము. హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: గారు
0: నమస్కారం అండి.
1: పేరు కౌసల్య, హిమాచల్ నుంచి మాట్లాడుతున్నా. టైం ఎక్కువ లేదు మాట్లాడటానికి.
0: చెప్పండి.
1: అంటే నేనే ఆన్లైన్ లో చేయదు కానీ అవతల వాళ్ళు ఆన్లైన్ లో చేస్తుంటే ఎదుర్కొనే ఇబ్బందులు, గట్టిగా మాట్లాడలేదు, టీవీ పెట్టుకోకూడదు, రేడియో పెట్టుకోకూడదు, గిన్నెల చెప్పుళ్ళు అవి
0: అవును,
1: అన్ని స్ట్రిక్ట్.
0: వర్క్ ఫ్రమ్ హోమ్ బాధితురాలు అంటే ఇలాంటివే వస్తాయేమో.
1: మరి మన తప్పదు కదా, వంటిట్లో గిన్నెలు గరిటలు తప్పుళ్ళు అవుతాయి,
0: అవును,
1: పొగలు రాకూడదు, చిమ్నీ వేసుకోవాలి, చాలా ఉంటాయి ఇటువంటివన్నీ. తర్వాత కరోనా టైంలో స్కూల్స్ కూడా ఇది ఉండేది,
0: ఆన్లైన్ క్లాసెస్.
1: అప్పుడు మా మనవాళ్ళ ఇద్దరికి ఏమైనా ఇటానికి వస్తే చేసేవారు. స్కూల్ డేస్ పైన షర్టే, కింద నిక్కర్ వేసుకునేవారు. ఏదో ఒకటి
0: అంతే,
1: ఎవరు చూపిస్తాడు మమ్మల్ని
0: చేసుకుంటారు.
1: ఆఫీస్కి వెళ్తే ఇవన్నీ టైలు గీలు అన్ని కానీ ఎవరు చూస్తారు,
0: ఎవరు చూడరు. అంతే, గిన్నెలు తోముతూ కూడా మీటింగ్లు అటెండ్ అవ్వచ్చు.
1: ఒక్కోసారి ఏమో వీళ్ళకి తీసుకెళ్లి టిఫిన్లు లంచ్ అవి అందించాలి, తీసుకెళ్లి మేడం ఉంటే మేడం
0: వాళ్ళు కూర్చొని పని చేస్తారు, వాళ్ళ కోసం పని చేసే వాళ్ళేమో ఇల్లంతా తిరుగుతారు.
1: అంతే, మరి ఏం చేస్తాం. మా అల్లుడు 3 రోజులు ఆన్లైన్ వర్క్ 3 రోజులు ఆఫీస్ కడతాం, 2 రోజులు ఆఫీస్
0: కోసం.
1: మా అమ్మ ఏమో తీసుకు జాబ్ చేసుకోండి, ఉండదు, నేనే మిగిలిందని. వీళ్ళకి స్కూల్లో అప్పుడప్పుడు కాలేజీలు స్కూళ్ళు ఆన్లైన్ ప్రోగ్రామ్ ఇబ్బందులు అవి ఉన్నప్పుడు ఆన్లైన్ పెడతారు, కాలేజీలు ఉండవు, ఇంటి ఆన్లైన్ అంటారు. అందించలేక నా పని మెట్లెక్కి దిగి నా పని
0: ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కౌశల్య గారు ఫర్ కాలింగ్.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ.
2: నమస్కార్, ఆకాశవాణి హై.

0: FM Rainbow 101.9 Musically yours.
1: 8:42 స్టూడియో క్లాక్ లో టైం అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీ ఆర్జే నందినితో. మన ర్యాండమ్ ఈవినింగ్స్ లేకపోతే మిట్టి మధ్యాహ్నం కొంచెం క్లౌడీ క్లౌడీగా ఉన్నప్పుడు బయటికి వెళ్తే, లేదంటే ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు, కార్లో ట్రావెల్ చేసేటప్పుడు అలా బయటకు ఆకాశం వైపు చూస్తే క్లౌడ్స్లో ఒక ఇమేజ్ తాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒక లయన్ ఫేసు, లేకపోతే డ్రాగన్ లాగా కనిపించడము, లేకపోతే రథము, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపిస్తుంది. నిజమే కదా? మీరు కూడా ఎప్పుడైనా గమనించారా? ఈ సిచ్యువేషన్ని పారడోలియా అని అంటారు. ఇట్స్ అ సైకలాజికల్ ఫినామినా అన్నమాట. ఇది ఎలా వచ్చిందంటే, మనం పుట్టినప్పటి నుంచి ఫేసెస్ని రికగ్నైజ్ చేయటము, కలర్స్ని రికగ్నైజ్ చేయటము, సౌండ్స్ని రికగ్నైజ్ చేయటము పిల్లలకి నేర్పిస్తూ ఉంటాము. సో హ్యూమన్ ఎవల్యూషనరీ ప్రాసెస్లో ఇది ఒక అలవాటు అన్నమాట. సో మన బ్రెయిన్ ప్రతిసారి ఒక ప్యాటర్న్ రికగ్నిషన్లో, ఒక ఆర్డర్ రికగ్నిషన్లో ర్యాపిడ్గా వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏదైనా గజిబిజిగా అసలు బ్రెయిన్కి అర్థం అవ్వని సిచ్యువేషన్లో ఉంటే అక్కడ ఏదో ఒక ప్యాటర్న్ని అది ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్లోనే మనకి స్పెసిఫిక్గా క్లౌడ్స్లో చాలా ఫార్మేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. అందుకు కూడా మనం చూసి ఎగ్జైటెడ్గా పక్కన వాళ్ళకి చూపిస్తాము, బట్ మనకు కనిపించింది పక్కన వాళ్ళకి కనిపించదు. స్ట్రేంజ్ కదా? ఇది ఎవరికి వాళ్ళకి యునిక్ ప్యాటర్న్ కనిపిస్తుంది అన్నమాట. సో ఈ ప్యాటర్న్ రికగ్నిషన్ అనేది హ్యూమన్ ఎవల్యూషన్ భాగంగా ఆల్రెడీ వైర్డ్ అయిపోయి ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఏ వస్తువు చూసినా, నేచర్లో ఏ ఎలిమెంట్ చూసినా, నాట్ ఓన్లీ క్లౌడ్స్ బి ఇట్ మౌంటైన్స్, లేకపోతే ఏదైనా ల్యాండ్స్కేప్ అయి ఉండొచ్చు, ఇలాంటివి చూసినప్పుడు మనకి ఓకే, నా బ్రెయిన్ ఏదో ప్యాటర్న్ రికగ్నిషన్లో పనులు పడింది, అందుకే నాకు ఇలా కనిపిస్తుంది అని అనేసుకొని ఆ ఫార్మేషన్ని కొంచెంసేపు ఎంజాయ్ చేయొచ్చు. సిమిలర్లీ మనము తిరుమలలో కూడా చూస్తే ఇలా స్వామివారు పడుకున్నట్టు అనిపిస్తుంది. ఎస్, ఆఫ్ కోర్స్ అది మౌంటైన్ ఫార్మేషనే, అట్ ద సేమ్ టైం హ్యూమన్ బ్రెయిన్ యొక్క ప్యాటర్న్ రికగ్నిషన్ కూడా. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీ ఆర్జే నందినితో స్టే ట్యూన్డ్.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివేమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు

0: రాజు, నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాలం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: FM Rainbow 101.9 Musically yours.
1: స్టూడియో క్లాక్ లో టైమ్ అండ్ యూఆర్ ట్యూన్ ఇన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెళ్ళ అలా చూస్తూ ఈరోజు మన ఫ్రైడే ఈవినింగ్ కూడా కామ్గా ఎండ్కొచ్చేసింది కదా. ఇట్స్ ఆల్మోస్ట్ 9:18. మనం ప్రాపర్గా డిన్నర్ చేసిన వాళ్ళు డిన్నర్ చేసేసి యూ మస్ట్ బి గోయింగ్ టు బెడ్. అదే కాకుండా మన వినాయకుడి విసర్జన్ కూడా మెల్లిమెల్లిగా దగ్గర పడుతూ ఉంది. ఆల్రెడీ 5 డేస్ అయిపోయింది ఆయన వచ్చేసి, ఇంకా మెల్లిగా గుడ్ బై చెప్పే టైం కూడా వచ్చేసింది అంటిల్ నెక్స్ట్ ఇయర్ అని. ఆఫ్ కోర్స్ ఇట్స్ అన్ ఎమోషనల్ గుడ్ బై, బట్ ఆల్సో అ వెరీ హోప్ఫుల్ బిగినింగ్ అని నేను అంటాను. చాలా కష్టంగా ఉంటుంది. వినాయకుడు వచ్చి మన ఇంట్లో ఒక ఫ్యామిలీలాగా, ఫ్యామిలీ మెంబర్ లాగా సెటిల్ అయిపోతారు. మనం వీ లిటరలీ టాక్ టు హిమ్, ప్రే కూడా అలా శ్లోకాలు చెప్తామేమో కానీ మిగతావన్నీ ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టే మాట్లాడతాము. ఇంట్లో పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు అందరికీ ఒక ఎమోషనల్ బాండ్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది కదా. వెల్, అలాంటి బాండ్కి గుడ్ బై చెప్పాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ సమ్టైమ్స్ ఇట్స్ ఈజీ టు టేక్ సర్టెన్ హార్డ్ పిల్స్ బికాస్ వెన్ యూ నో ది హ్యాపీనెస్ ఇస్ గోయింగ్ టు రిటర్న్ బ్యాక్ వెరీ మచ్ సూన్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ జాక్ నందిని సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ అండ్ హ్యాపీ ఫెస్టివిటీస్. సేఫ్గా కూడా ఉండండి, డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ ట్రబుల్. రూల్స్ ఫాలో అవుతూ ఫెస్టివల్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్, బాయ్ బాయ్.

ఆకాశవాణి ఢిల్లీ ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ స్వాదశంలో ఏక్ మెగా హర్ట్స్ పర్ నిషిగంధా లేకర్ ఆప్కే సాథ్ హూ మై జయతి. సభీ సున్నే వాలో కో హమారా ప్యార్ భరా నమస్కార్.

ఆకాశవాణి ఢిల్లీ ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ స్వదేశంలో ఈ మెగాహెర్ట్స్ పర్ సుబహ్ కీ పెహలీ కిరణ్ జో హమే బేహద్ ఖూబ్సూరత్ లగ్తీ హై, జబ్ హమ్ ఉన్ కిరణో కో దేఖ్తే హై తో హమారే అందర్ భీ ఏక్ నయీ ఉమ్మీద్ పైదా హోతీ హై కి హమారా ఆజ్ కా దిన్ బేహద్ ఖూబ్సూరత్ బహుత్ హీ ప్యారా హోగా. జిందగీ వాకై కై బార్ ఐసా లగ్తా హై కితనీ అజీబ్ హై. అజీబ్ ఇస్లీ హై కి ఫిర్ కభీ కుచ్ హమారే ముతాబిక్ హోతా హై ఔర్ కభీ బినా కిసీ వజహ్ కే రాస్తే బదల్ జాతే హై. లేకిన్ షాయద్ జిందగీ కీ ఖూబ్సూరతీ భీ ఇసీ అనిశ్చిత్తా మే హై. హర్ సుబహ్ హమే ఏక్ నయా మౌకా దేతీ హై కల్ సే కుచ్ బెహతర్ కర్నే కా, కుచ్ నయా సీఖనే కా ఔర్ ఖుద్ కో థోడా ఔర్ సమజ్నే కా. తభీ తో షాయర్ కహతా హై కి జిందగీ బిల్కుల్ ఏక్ పహేలీ కీ తరహ హై. కై బార్ బహుత్ సారే సవాలాత్ హమారే జెహన్ మే ఆతే హై కి జిందగీ ఆఖిర్ హై క్యా. కభీ హంసాతీ హై, కభీ రులాతీ హై, కభీ ఐసే మోడ్ పే లే ఆతీ హై జహాన్ కుచ్ సమజ్ నహీ ఆతా కి క్యా కరే. ఫిర్ భీ హర్ సుబహ్ హమ్ కదమ్ ఉఠాతే హై, ముస్కురాతే హై ఔర్ ఏక్ బార్ ఫిర్ సే ఏక్ భరోసే కే సాథ్ నయీ సుబహ్ మే కదమ్ రఖతే హై. షాయద్ యహీ జిందగీ కీ సబ్సే ఖూబ్సూరత్ బాత్ హై. హర్ సుబహ్ హమే దోబారా షురూ కర్నే కా మౌకా దేతీ హై. తో ఆజ్ హమ్ భీ ఇస్ నయీ సుబహ్ మే ఏక్ నయీ ఉమ్మీద్ కే సాథ్ అప్నే కదమ్ కో ఆగే బఢాయేంగే ఇస్ బేహద్ ఖూబ్సూరత్ నగ్మే కే సాథ్.